ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 28వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాల 43 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. దేశభక్తితోనే దేశ సమైక్యత, దేశ సమైక్యతతోనే

దేశ అభివృద్ధి. దేశ అభివృద్ధి కోసం అందరి కలయిక అవసరం. ఈ భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి అంటే ప్రభాతవేళ వినాలి, దేశభక్తి గీతం విందాం రండి.

గిడుగు రాజేశ్వరరావు గారి రచన విన్నారు. విజయలక్ష్మి గారి గానంలో దేశభక్తి గీతాన్ని. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుదాకల శాత పద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు స్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: మీరింతవరకు భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని విన్నారు. ఈ ప్రసారంలో 7:15 కాంతరికల్లో సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం ప్రసారమవుతుంది కాంతిరేఖల్లో. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ చివుకుల రమాకాంత శర్మ గారు.
1: శతమానం భవతి శతాయుః పురుషః సచేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండు నూరేళ్లు జీవించమని వేదమంత్రం ఆశీర్వదిస్తుంది. వేదమంత్రానికి ఉన్న శక్తి అంత గొప్పది. కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. ఈ వేదమంత్రాన్ని పసిపిల్లల నామకరణ మహోత్సవము, వివాహ మహోత్సవము, షష్ఠిపూర్తి మహోత్సవము, భీమరథ శాంతి మహోత్సవము, సహస్రచంద్ర దర్శన మహోత్సవ సమయంలోనూ ప్రధానంగా వేద పండితులు ఆశీర్వదిస్తూ ఉంటారు. నిత్యం నిర్వహించే సూర్యోపస్థానంలో పశ్యేమ శరదతతం, జీవేమ శరదతతం, నందామ శరదతతం, మోదామ శరదతతం అని చెప్పబడింది. ఆ నిండు నూరేళ్లు సూర్యభగవానుని చూడగలగాలి, నిండు నూరేళ్లు జీవించాలి అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. ఆధునిక యుగంలో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ చెప్పడంలోనూ అట్టి ఆకాంక్షను వ్యక్తపరుస్తూ అనుసరిస్తున్నాం. మంచి మనసు నుండి వచ్చే శుభాశీస్సులకు శుభాకాంక్షలు కూడా శక్తి ఉంది. దాని వలన మేలు జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమేమీ కాదు, నేటి యుగంలోని విషయం అని కూడా అర్థం చేసుకోవాలి. దాదాపు 3 దశాబ్దాలకు ముందు బంధువులు స్నేహితులు ఉత్తర ప్రత్యుత్తరములు వ్రాసుకునేవారు. కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారములు ఒకరికొకరు ఉత్తరముల ద్వారా విషయ సేకరణ చేసి ఆనందించేవారు. కుశల ప్రశ్నలు అడగటం, తెలుసుకోవటం అనేది ఈ యుగంలోనిది కాదు, ఎన్ని యుగాల నుంచో వస్తున్న భారతీయ సంప్రదాయం. రామాయణ కాలంలో రాముడు అరణ్యవాసంలో ఉన్న 14 సంవత్సరాలలో ఆయన దగ్గరకు అయోధ్య నుంచి వచ్చిన వారిని కుశల ప్రశ్నలు అడిగి ప్రజల క్షేమము, కుటుంబ సభ్యుల గురించి విచారించి సంతోషం వ్యక్తం చేసేవాడు. మహాభారత కాలంలోనూ యుద్ధ సమయంలో సహాయం అర్థించడం కోసం శ్రీకృష్ణుని వద్దకు వెళ్లిన అర్జునుణ్ణి, దుర్యోధనుణ్ణి శ్రీకృష్ణుడు ఎల్లరూ కుశలమా అని పేరు పేరును అడిగి వారి క్షేమ సమాచారములు తెలుసుకునేవాడు. ద్వాపరయుగంలోనూ కంసుని సంహరించిన అనంతరం శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులను కారాగారం నుంచి విడిపించి వారి యోగక్షేమాలు, వారి కష్టాలు, బాధలు, సమస్యలు అడిగి తెలుసుకుని ఓదార్చాడు. తన తాత ఉగ్రసేన మహారాజును కూడా విడిపించి ఆయనను క్షేమ సమాచారములు, సమస్యములు అడిగి ఆయనను విముక్తి గావించాడు. రాజ్యానికి ఆయనను తిరిగి పట్టాభిషిక్తుని గావించాడు. బ్రతికి ఉంటే శుభములు పొందవచ్చు. కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. మానవాళికి ఆయుష్ కాపాడటానికి ముఖ్యంగా అవసరమైనవి 3. అవి ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము. మనం ఏ పూజ చేసినా, వ్రతం నిర్వహించినా, శుభకార్యం నిర్వహించినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా ప్రారంభంలో సంకల్పం చెప్తాం. ఆ సంకల్పంలో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని చెప్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా ఆయుర్దాయం లేకపోతే మరుసటి రోజే మరణించేవానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే ప్రతి వ్యక్తి ఆశించేది ఆయుర్దాయాన్నే. ఆయుర్దాయం కోరుకుంటే వచ్చేదా? దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుః కర్మంచ విత్తంచ విద్యా నిధనమేవచ గర్భస్థైవ దేహినః అని చెప్పబడినది. అంటే ఆయుష్షు, వృద్ధి, ధనం, విద్య, మరణం అనేవి 5 జీవి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయింపబడుతూ ఉంటాయని దాని అర్థం. లలాట లిఖితారేఖ పరిమార్శంతు నశక్యతే అనగా నుదుట వ్రాసి పెట్టినది ఎవరూ తప్పించలేరు, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. ఆయుష్కు వృద్ధి, క్షీణత ఉంటాయి. మన వేదాలలో ఆయుర్వేదం అనే మాట ఉంది. ఈ ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం. ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి మహర్షి.

0: ఆయుర్వేదం ఒక వైద్య విధానం. ఆయువును గురించి తెలుసుకోదగిన విజ్ఞానం అది. ఆయువునకు సంబంధించి వృద్ధిక్షయాలు కూడా పరిగణింపదగినవే అని తెలుస్తోంది. లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవరూ మార్చలేరని యథార్థమైన మార్కండేయుడు, శంకరాచార్యుడు, ప్రహ్లాదుడు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకోవటం పురాణాలలో విన్నాం. అంతేకాదు, హనుమంతుడు, విభీషణుడు మొదలగవారు చిరంజీవులుగా వరము పొందడం చూశాం. ఇంకో విషయం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని మరణించిన పుత్రుని బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన గంధమాధనుని హనుమంతుడు బ్రతికించినట్లు కూడా ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం. తపశక్తి సంపన్నులైన మహర్షుల ఆశీర్వచనం ద్వారా ఆయుర్దాయం పెంచుకోవడం సాధ్యమే అని తెలుస్తోంది. లోకా సమస్త సుఖినో భవంతు.
1: చివుకుల రమాకాంత శర్మ గారి మాటల్లో సూక్తులు విన్నారు సూక్తి రత్నావళి కార్యక్రమంలో. ఆకాశవాణి కడప కేంద్రం. పొలం కబుర్లు. ఈనాటి ఈ కార్యక్రమంలో అల్లం సాగు గురించి వివరాలు వినబోతున్నారు. అందిస్తున్నది శ్రీ కె సురేష్.
2: మన దేశంలో పండించే వాణిజ్య సుగంధ ద్రవ్య పంటల్లో అల్లం ప్రధానమైనది. మన దేశంలో ఈ పంటను సుమారుగా 1.68 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా 11 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి వస్తోంది. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అల్లం పంటను విస్తృతంగా సాగు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ అల్లం పంటను మెదక్, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అధికంగా పండిస్తూ ఉన్నారు. వేడిగా, తేమతో కూడిన వాతావరణంలో అల్లం బాగా పెరుగుతుంది. సముద్ర మట్టం నుండి 1500 మీటర్ల ఎత్తు వరకు వర్షాధారంగా లేదా నీటి వసతి గల ప్రదేశాల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. అల్లం పండించటానికి 19 నుండి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే అనుకూలంగా ఉంటుంది. 6 నుండి 6.5 ఉదజని సూచిక, అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రచెల్క, గరపనేలలు అల్లం పంటను పండించటానికి అనుకూలంగా ఉంటాయి. బరువైన బంకమట్టి నేలలు, మురుగునీటి సౌకర్యం లేని నేలలు అల్లం సాగుకు అనుకూలం కావు. ఈ నేలల్లో దుంపకుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక ఇందులోని రకాల విషయానికి వస్తే, ముందుగా దేశీయ రకాలేంటంటే మారన్, ఎర్నాడ్, వైనాడ్ లోకల్, హిమాచల్, నర్సీపట్నం లోకల్, సిద్దిపేట లోకల్, నాడియా, రియోడిజెనీరో వంటి దేశీయ రకాలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. ఇక అభివృద్ధి ప్రచిన రకాల విషయానికి వస్తే ఐఏఎస్ఆర్ వరద, ఐఏఎస్ఆర్ మహిమ, ఐఏఎస్ఆర్ రజిత, సుప్రభ, సురభి, సురవి, సుభద్ర, హిమగిరి మొదలైన రకాలు అభివృద్ధి పరిచిన రకాలుగా చెప్పవచ్చు. దుంపలను విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. తెలుగు రాష్ట్రాల్లో 2-3 వారం నుండి 3 వారంలోగా విత్తుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, భూమి తయారీ ఆలస్యమైతే నెల చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైతే దుంపకుళ్ళు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి సకాలంలో విత్తితేనే మంచి దిగుబడిని మనం పొందవచ్చు. విత్తే దూరం, రకాన్ని బట్టి 600 నుండి 1000 కిలోల విత్తనం ఒక ఎకరానికి అవసరమవుతుంది. మెట్ట ప్రాంతాల్లో 600 నుండి 700 కిలోలు, ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో అయితే 900 నుండి 1000 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఆరోగ్యంగా ఉండి 2-3 మొలకలు వచ్చి 40 నుండి 50 గ్రాముల బరువున్న దుంపలను విత్తనంగా మనం వాడుకోవచ్చు. 2 కణుపులు కలిగిన దుంపలను ట్రేలలో నాటి 30 నుండి 40 రోజుల పాటు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకుంటే ఎకరాకు 250 నుండి 300 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ఈ నారు నాటేటప్పుడు నేలలో సరిపడినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఇక విత్తన ఎంపిక విషయానికి వస్తే, తెగులు సోకని పంట నుండి

0: సేకరించిన బలమైన విత్తన దుంపలను మాత్రమే ఎన్నుకోవాలి. 3 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండి మొలక వచ్చిన దుంపలను సుమారుగా 30 గ్రాముల బరువు ఉండే ముక్కలుగా చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల రెడోమిల్ MZ లేదా 3 గ్రాముల మాంకజెబ్ ఇంకా 5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కలిపిన ద్రావణంలో ఈ దుంపలను 30 నుండి 40 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత తీసి నీడలో ఆరబెట్టాలి. లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మావిరిడి కలిపిన ద్రావణంలో ఆరబెట్టిన దుంపలను 40 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నాటుకోవాలి. తొలి వేసవి వర్షాలు పడ్డాక భూమిని 4 నుండి 5 సార్లు మెత్తగా దున్నాలి. ఇసుక లేదా ఎర్రచెల్కార్ నేలలైతే 1.8 x 1.2 మీటర్లు ఉండేలా ఎత్తైన సమతల మడులు చేసుకుని నీటిపారుదల, మురుగునీటి కాలువలు ఒకదాని పక్కన ఒకటి ఉండేలా చూసుకోవాలి. దుంపకుళ్ళు, నెమటోడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాలిథిన్ షీట్లను 40 రోజుల పాటు నేలపై కప్పి సోలరైజేషన్ చేయాలి. దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా చూడాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు, నాటేటప్పుడు మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్తగా విత్తన శుద్ధి చేయాలి. నాటడానికి 10 రోజుల ముందు విత్తన దుంపలను మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం కలిగి నాటేందుకు అనుకూలంగా ఉంటాయి. వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, వరుసలో దుంపల మధ్య దూరం 20 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి. భూమిని బట్టి అనువైన పొడవు 1 మీటరు, వెడల్పు 15 సెంటీమీటర్లు ఎత్తుమడులను తయారు చేసి మడుల మీద 4 వరుసల్లో దుంపలను నాటుకోవాలి. నీటిని బిందు సేద్యం ద్వారా అందిస్తే మంచి ఫలితాలను మనం పొందవచ్చు. నాటిన 2-3 వారాలకు ఈ దుంపల నుండి మొలకలు వస్తాయి. అల్లం నాటిన 2-3 వారాలకు, 60 రోజులకు అల్లం మొక్కల చుట్టూ మట్టిని ఎగదోయాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే అల్లం వరుస మధ్యలో మొక్కజొన్న పంట వేసి పంటకు కావలసిన నీడను కల్పించాలి. నీడనిచ్చే నెట్స్ కింద కూడా అల్లం సాగు చేయవచ్చు. నాటిన బోదెలకు మట్టిని ఎగదోయాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే నాణ్యత పెంచాలంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. అల్లం దుంపజాతికి చెందినది కాబట్టి పోషకాలను భూమి ద్వారా గ్రహిస్తుంది. ఎకరాకు ఆఖరి దుఃఖిలో 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను వేయాలి. ఎత్తైన మల్లలో 3 టన్నుల పచ్చి ఆకురొట్ట వేయాలి. నాటిన 40వ రోజున 26+20 కిలోలు, నాటిన 80వ రోజున 54+42 కిలోలు, నాటిన తర్వాత 120వ రోజున 26+20 కిలోల చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను కలిపి వాడాలి. ఈ అల్లం పంటకు పైపాటుగా వేసే యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆకులపై వర్షపు నీటి బొట్లు మంచు తేమ లేనప్పుడు వేయాలి. లేకపోతే ఆకుల మీద పడ్డ రసాయన ఎరువులు ఈ నీటి బొట్ల మంచు బిందువుల్లో కరిగి గాఢత ఎక్కువై ఆకులు మాడే ప్రమాదం ఉంటుంది. మొక్క లేత ఆకు కణజాలం కూడా దెబ్బతింటుంది. రసాయన ఎరువులు చల్లేటప్పుడు సుడిలో పడకుండా మొక్కలకు 10 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి.
1: పొలం కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిని నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరినాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించిన వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారం

0: మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న

0: వరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తరే ఉపస్థితం జనసమూహమపి సంబోధయిష్యతి ఇదం ఆజీవికా మేళకం దేశస్య పంచచత్వారింశత్ స్థానేషు ఆయోజయిష్యతే. నవనియుక్తాః అభ్యర్థినః భారత ప్రశాసనస్య విభిన్నేషు మంత్రాలయేషు విభాగేషు చ కార్యభారం స్వీకరిష్యంతి. ఏతేషు రాజస్వ విభాగం, రేల మంత్రాలయం, గృహ మంత్రాలయం, స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయం, విత్తీయ సేవా విభాగం, రక్షా మంత్రాలయం చ సమేత్య అన్యే విభాగాః సమ్మిళితాః సంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః నవదిల్ల్యాం పర్యావరణస్య వాతావరణ గతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్మిన్ విషయే ఆయోజితస్య అంతారాష్ట్రియ సమ్మేళనస్య ఉద్ఘాటనం కరిష్యతి. ద్విదివసీయస్య అస్య సమ్మేళనస్య ఆయోజనం రాష్ట్రియ హరితాధికరణేన క్రియతే. సమ్మేళనే పర్యావరణ విశేషజ్ఞాః సర్వోచ్చ న్యాయాలయస్య ఉచ్చ న్యాయాలయానాం జనపద న్యాయాలయానాం చ న్యాయాధీశాః భాగం గ్రహీష్యంతి. విభిన్న మంత్రాలయానాం సచివాః వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణశ్చాపి కార్యక్రమే సహభాగం కరిష్యంతి. సమ్మేళనే సప్తదశ దేశేభ్యః ప్రతిష్ఠితాః న్యాయాధీశాః న్యాయిక ప్రతినిధయశ్చ సహభాగం కరిష్యంతి. భారతం సంయుక్తారబామిరాతశ్చ ప్రాదేశికా శాంతేః సురక్షాయాః స్థైర్యస్య చ సంవర్ధనాయ కృతేషు ప్రయత్నేషు నిరంతర సహకారం సమన్వయం చ ప్రతి స్వకీయాం ప్రతిబద్ధతాం పునః ప్రకటితవంతౌ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ హ్యః సంయుక్తారబామిరాతస్య రాష్ట్రపతినా షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యనేన దూరభాషేణ సంపర్కః కృతః. ఉభౌ నేతారౌ పశ్చిమైషియాయాం ప్రవర్తమానానాం ఘటనాక్రమాణాం విషయే పరస్పరం విచారాన్ ప్రకటితవంతౌ. ఉభాభ్యాం దేశాభ్యాం వ్యాపక సామరిక సహమతిం అధికం సుదృఢీకర్తుం ఊర్జా రక్షా ప్రౌద్యోగికీ నివేశ స్వాస్థ్యాంచ సమేత్య నూతనేషు ఉపాయేషు చర్చా కృతా. సంయుక్తారబామిరాతస్య రాష్ట్రపతినా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః జన్మదివసస్య అవసరే హార్దిక్యః శుభకామనాః ప్రేషితాః తథా భారతస్య సఫల బ్రిక్స్ అధ్యక్షతాయై తస్య అభినందనమపి కృతం. ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ శిఖర సమ్మేళనే షేక్ ఖాలిదస్య సహభాగితాయై తథా భారతస్య అధ్యక్షతాయాః అంతర్గతం మహత్వపూర్ణానాం పరిణామానాం ప్రాప్తౌ సతి సంయుక్తారబామిరాతస్య సహయోగస్య సహమతేః చ ప్రశంసాం కృతవాన్. దిల్లీ విశ్వవిద్యాలయస్య ఛాత్రసంఘస్య నిర్వాచనాయ మతదాన ప్రక్రియా హ్యః సంపన్నా. అస్మిన్ నిర్వాచనే 88.41% మతదానం పంజీకృతం. మతదానం ద్వయోః చరణయోః సంపన్నం. ధ్యాతవ్యమిదం యత్ అధ్యక్ష ఉపాధ్యక్ష సచివ సంయుక్త సచివ చేత్యేభ్యః పదేభ్యః మతదానం జాతం. మతగణనా అద్య దిల్లీ విశ్వవిద్యాలయస్య ఉత్తర పరిసరే స్థితస్య విశ్వవిద్యాలయ క్రీడాంగణస్య బహుద్దేశీయ సభాగారే భవిష్యతి. ఐషమః ఏషియా క్రీడా మహోత్సవస్య 20తమస్య సంస్కరణస్య భవ్యోద్ఘాటన సమారోహః అద్య జపాన్ దేశస్య ఐషీ నాగోయా స్థితే పాలుమా మిజుహో క్రీడాంగణి భారతీయ సమయానుసారం మధ్యాహ్నే 2:30 ఆరప్స్యతే. ద్వివారం ఒలింపిక పదక విజేత్రి మను భాకర్ అథ తజేందర్ పాల్ సింగ్ తూరః చ ఉద్ఘాటన సమారోహే భారతస్య ధ్వజ వాహకౌ భవిష్యతః. ఏషియా క్రీడా అద్యారభ్య అక్టోబర్ మాసస్య 4th పర్యంతం ప్రవర్తిష్యతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం. వింటుంటే అనుభూతి, విన్నంతనే ఆనందం. ఆకాశవాణి
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు ఈ ప్రసారంలో 7:15 కాంతరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు సరస్వతి

పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం ప్రసారమవుతుంది. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి జీవితం ఆధారంగా రూపకల్పన శ్రీ ఏ విజయ భాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ఆ తర్వాత భక్తి సంగీతం శ్రీమతి సి అన్నపూర్ణ గారు ఆలపించిన భక్తి గీతాలు. 8 గంటలకు హిందీలో, 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతున్నాయి. 8:30కు ప్రకాశం జిల్లా సమాచార లేఖ, 8:35కు చిత్రమంజరి. ఈ ఉదయం 9:00 తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీయుతులు పి రాఘవేంద్ర, పి వెంకట చలపతి. తిరుపతి కేంద్ర సమర్పణలో ఈ ఉదయం 9:00. 9:30కు హలో అభిరుచి ప్రత్యక్షంగా శ్రోతలు కోరే పాటల కార్యక్రమం. 10:00 అంతర్జాతీయ విశేషాలతో కూడిన వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్ర సమర్పణలో. ఇక 11:00 హైదరాబాద్ నగరంలో జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది, నిర్వహణ డాక్టర్ వీరన్న భూకియా. 12:05 చిత్రసీమ, 12:40 ఉత్తరాల మనోరంజని. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరి పాటల కార్యక్రమం

ఒంటిగంట 20 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళాభారతిలో మహిళాభారతి కార్యక్రమాలపై శ్రోతలు చెప్పే అభిప్రాయాల ప్రతిస్పందన, 2:15 చిత్రసీమ, 2:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇర్షాద్ ఖాన్ గారి సితార్వాద్యం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం 5 గంటలకు పాటల చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో శ్రీనివాస రామానుజం సైన్స్ రూపకం ప్రసారమవుతుంది. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, సంస్కృతంలో వార్తలు 6:20. పల్లె ప్రాంతాల్లో ఈ సాయంకాలం 6:30 చింతామణి రంగస్థల పద్య నాటకం భవాని సన్నివేశం నుండి చింతామణి పాత్రలో వి సావిత్రి గారు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి, ఇందులో ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు. నిర్వహణ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయం కీటక విభాగ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ పద్మశ్రీ గారితో పరిచయం. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:40 చిత్రసీమ, 8:00 తిరుమల సాలకడ్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీయుతులు ప్రశాంత్, రామకృష్ణ శేష సాయిబాబు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 అలనాటి గీతాలు. జాతీయ సంగీత సభ కార్యక్రమం ఈ రాత్రి 10:00. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రచార విశేషాలు ఇంతవరకు విన్నారు. ఈ ఉదయం కాంతిరేఖలో 7:15 సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక ప్రసారమవుతుంది. మొదటి భాగం ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా 20వ రోజ్గార్ మేళాలో ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద నౌకలు 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్టాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించారు.

0: సంవత్సరం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: वी आर ऑलरेडी ग्लोबली कम्पेटिटिव. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026కు సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైష్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైష్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

ముందుగా సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు కిలో లెక్కన ఇలా ఉన్నాయి. బంగాళాదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయలు 50 రూపాయలు, దోసకాయలు దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, టొమాటోలు 18 రూపాయలు, పచ్చిమిరపకాయలు 30 రూపాయలు, బజ్జి మిరపకాయలు 60 రూపాయలు, వంకాయలు 35 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలు, బీరకాయలు 35 రూపాయలు, కాకరకాయలు 35 రూపాయలు, హైబ్రిడ్ నాటువి 40 రూపాయలు, చిక్కుళ్ళు 50 రూపాయలు, గోరు చిక్కుళ్ళు 30 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు, ఉల్లిపాయలు 54 రూపాయలు, చామదుంపలు 80 రూపాయలు, సొరకాయలు 40 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ నెల 21వ తేదీన కడప నగరంలోని ప్రభుత్వ డిఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఐటీఐ వివిధ ట్రేడులలో ఉత్తీర్ణత పొంది అర్హత ఉన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయిన 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కులధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్స్ పుస్తకం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకుని తప్పక హాజరు కావాలి. ఎంపికైన వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా 10,000 రూపాయల నుండి 12,000 వరకు స్టైఫండ్గా కంపెనీ వారు అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కన్వీనర్ ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ కడపవారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు

చరిత్రలో ఈరోజు ముందుగా అజ్ఞాత స్వాతంత్ర సమర వీరుల వివరాలను పరిశీలిస్తే, శ్రీ హేమేంద్రనాథ్ మజుందార్ 1894 ఇదే రోజున తూర్పు బెంగాల్ ప్రాంతంలో జన్మించారు. వీరు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్న ప్రఖ్యాత కళాకారులు, చిత్రకారులు కూడా. ప్రజలను జాతీయ ఉద్యమం వైపు ప్రోత్సహించేలా మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తిదాయక చిత్రాలను వీరు గీశారు. శ్రీమతి సుచిత్ర మిత్ర 1924 ఇదే రోజున బీహార్ ప్రాంతంలో జన్మించారు. వీరు ప్రముఖ సంగీత శాస్త్రవేత్త, గాయని కూడా. 1940 శాంతినికేతన్లో ఉంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ వారి సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. వారు రచించిన దేశభక్తి గీతాలు ప్రజల్లోకి చేరుకొని జాతీయ స్ఫూర్తిని, దేశభక్తిని నింపి సాంస్కృతిక పనులు జీవనానికి దోహదం చేసేలా వీరు కృషి చేశారు. సుప్రసిద్ధ తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, తెలుగు భాషా పండితులు, హేతువాది తాపీ ధర్మారావు గారు 1887 ఇదే రోజున శ్రీకాకుళం దగ్గరలో ఉన్న బరంపురంలో జన్మించారు. 1920 రాసినటువంటి భారతి, నా జన్మభూమి వంటి దేశభక్తి కవితలు భారతీయులందరూ తమ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడంలో సహాయపడ్డాయి. దేవాలయంపై బూతుబొమ్మలు ఎందుకు, పెళ్లి, దాని పుట్టు పురోత్తరాలు, రాళ్ళు, రప్పలు, హృదయోల్లాసం, ఆల్ ఇండియా అడుకు తినేవాళ్ల మహాసభ, కొత్తపాళి, పాతపాళి వంటి సుప్రసిద్ధ రచనలు వారివి. తెలుగు మాధ్యమంలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గారి జయంతిని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ప్రముఖ రచయిత బోయి భీమన్న గారు 1911 ఇదే రోజున తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురులో జన్మించారు. 1940 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు కాబడ్డారు. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత వీరు. అంటరానితనం, పేదరిక నిర్మూలన వంటి సామాజిక రుగ్మతలపై వారు పోరాటం చేశారు. పాలేరు, రాగవాసిష్టం, కూలీరాజు, గుడిసెలు కాలిపోతున్నాయి వంటి రచనలు సుప్రసిద్ధమైనవి. బోయి భీమన్న గారి సాహిత్య సేవకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత సునీతా విలియమ్స్ 1965 ఇదే రోజున జన్మించారు. 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచిన ఏకైక మహిళగా వీరు రికార్డు సృష్టించారు. అలాగే మాండలన్ శ్రీనివాసుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉప్పలపు శ్రీనివాసు గారు 2014 ఇదే రోజున మరణించారు. ప్రముఖ

భారతీయ మ్యాండలిన్ వాద్య నిపుణులు, కర్ణాటక సంగీతంలో మ్యాండలిన్ ఉపయోగించిన ప్రథమ కళాకారులు. వీరికి చిన్న వయసులోనే పద్మశ్రీ పురస్కారం దక్కింది. చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న వివరాలు ఇంతవరకు విన్నారు.

కాంతిరేఖల్లో తొలి అంశంగా ఇప్పుడు విందాం సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం. రూపకల్పన శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు, వ్యాఖ్యానం శ్రీ మత్సా నరసింహాచార్య. వినండి సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం.

0: ఆకాశవాణి కడప అందిస్తున్న సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం. డాక్టర్ పుట్టపర్తి నారాయణ చర్లవారి ధారావాహిక సంచిక కార్యక్రమాలలో మొదటి భాగం. సాహిత్యాభిమానులకు సరస్వతీ పుత్రులుగా సుపరిచితులైన శ్రీ పుట్టపర్తి నారాయణ చర్లు ఆనందనామ సంవత్సరానికి సరి అయిన 1914 సంవత్సరం చైత్రశుద్ధ విదియ నాడు మార్చి 28వ తేదీ శనివారం పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులు శ్రీమతి మెండమ్మ గారులకు అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా చీయడు గ్రామంలో జన్మించారు. పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు అనగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది శివతాండవం. వారి స్వరంలోనే ఆకాశవాణి రికార్డ్ చేసిన శివతాండవం వినండి.
1: ఏమానందము భూతలమున శివతాండవమట శివరాస్యమ్మట, అలరై బందరు కలరై పగడపు పులుగుల వల్ల మబ్బులు విరిసిన శివతాండవమట. ఏమానందము భూతలమున వచ్చిరో ఏమ వియక్కర కాంతలు జలదాంగనలై విరూకించుటకు శివతాండవమట. పలికడున పచ్చులు ప్రాబలుకులు కల హైమవతి విల తన్నూపుర నినాదములకు ననుకరడమ్ములు కొమ్మల కానందోత్సాహములు ముమ్మరము గమనముల గదరించను తలరుముతుదు గుత్తులు గుత్తులు గాజుల రాల్చును పూలడి కరమ్ములు రాలడు ప్రతిసుమ వేలా నవ్వును హైమవతి కుసుమాలంకారములందున తానకటౌదున టంచును లలితా మృదుమంజులమగు కారుము పువ్వుల తాకులతో వసివాడదు భారతీయుట పార్వతికి నలంకారము తీర్చను రమణీయ స్మితముల గావించును అలరులు మృదుములు చతురాననుడి సవదరించునట చెరువున కుత్తమ సత్వ విభూషణ వీచ విశబ్దత కీచకములు మృదు వీచుడుగా తర్పితలోకములు మారుతములు కోటి తాబ్జుడకు శివునకు శేషలు చెల్లించుట తగదం తగదం తగం తగదం తగం తగదం తగదిట నా తమ్ములతో కమ్ముల వేలుపు నెమ్మిగ నిలబడి నిత్యమానుడట లయానుగతకం నముగా తుదిబట్టుటకో గుంటులు సవదరించు నొక్కట భృంగములు ఈ శలకన్నెల కెవ్వరు చెప్పిరు ఆ సర్వేశ్వరుని అభినయ మగమును కుచ్చలు నెల్లడ విచ్చల విడిగాద కిల్లాడగన్న సమున బరుగిడు ఓహో ఊహాతీతం ఈ ఆనందం విలాసం సంజాతతి ఈ సంభ్రమమేమిటి నమకు సుమ్మరాగ వసనమేమిటి ఆ కుంచిత దిర్యక్తసారి లజ్జా మధుర కటాక్షపాతమేమిటి విలాస భక్తిత విచలన్ మధ్యమ్మున హ్రీమతి నీవును వలనే చురుపలుకని మేకల బాలకమేమిటి ఎవరికోసరమీ బిబ్బోకము శివ పూజకో ఓ తెలువారీ కథలెవ్వరు చెప్పిరి విలాసలం ఆడినత దారియా ప్రాణేశ్వరుడు దినమలి నిలురా దినమంతై పడమటి దేశ పవారలకీకత ఎరుగించుటకై పరుమెత్తెదవు అల మృగములు కన్నుల బాష్పములు విడిచెడునందుకు విశ్వేశ్వరునకు అడుగులు గడుకుటకై పాఠ్యంబు గుసగుసమని కిసలయములు సమ్మదపూరముగా మాటలాడునెదు ఏమున్నది లోకేశ్వరునాట్యము ఓహోహో ఊహాతీతం ఆనందం విలాసలం.

విదరుచి పటలీదం సితం గౌరవన్నం తాత్కీకం వసంతం నయనం అధికుల ప్రత్నభూషావితానం నృత్తారంభాత్తహాస ప్రవిచలిత కకు చక్రమానంద కందం తం వందే నీలకంఠం త్రిదశపతి శిరశ్చుంబి పాదాబ్జ పీఠం గంగాతరంగ కనసంగ వికాసి దూటం సంధ్యాంతరిక్షమివ తారకితం దదానక నృత్యత్పదాగ్ర పరికల్పిత వేద జాతః కురియాద్ దయాం త్రిభువనాలయ దీపజీషః దధన్నేత్రం గౌరీనయన ముకురం మండన విధౌ ప్రసన్న స్మేరాస్యం లలిత లలితం చాంద్రశకలం మహాసం విద్రూపం భుజగపతి భూషం శృతి సతీవతం సం మందామహ కిమపి బ్రహ్మ సరసం కాష్ఠా ఆస్ఫోటయంతం కహ కహ నినదైర్భీషణైరట్టఘాసైః హస్తవ్యాక్షేపభంగైః ప్రసభమపదుతం వ్యోమ కురువంత ముచ్చైః పాదాఘాతైః అధోగాం సవనగిరిగుఘాకోటిం బుక్కం పయంతం ధిం ధిం ధిం శబ్దఘోరం హృది వికట మహాకాళ మారోకయామః తలపైని తదలేటి అలలు తండవమాడ అలలతో పుడుల పొందల పూ కదలాడ మనసు పాదము పైన ముంగురుల చదలాడ కనుబొమ్మలో మధుబక మనము నడజాడ కనుపాప తుంగింప కదటి మూడవ గంట కటిక నిప్పులు రాళ చుడు బెట్టి పెదవిపై కటిక నమ్ములు బ్రేల దిబిడిబిడిగంపములుతువు అమిత సందమ్మ ఆహాకారములు రేగ ఆడనమ్మాసిపుడు కిసలయ జటాక్షటలు ముసలు కొను రేలాడ ముసలు కొని తల చుట్టు భిజగముడు పారాడ మకర కుండల శటాటకలు చెక్కుల భూయ అకలంక కంఠహారాడి నిత్యము చేయ ముకుజరముడో శ్వాసములు దండదింపంగ ప్రకట భూతి ప్రభవ రజమావదింపంగ నిటల తటమున చమట నిండి బెల్లువ దట్ట కటయుగమున నాట్య కలనంబు చూపట్ట తగజము తగయన తాళమానము తోడ వికట నేత్రి విమల దృష్టిలతోడ ఆడనమ్మా మలక మీసపు కట్టు ముద్దు చందుడు బొట్టు పులితోలు కొంబట్టు దిలుగు వెన్నెల పట్టు నిన్నడు మునకు తుట్టుకున్నాడు మలకట్టు కొన్నాడు మల పట్టుకొరియు మంటల రట్టు చికపైన నల్పకల్పక

నిండు గపూయ ధనధన ధనిషాత పిచ్చలింపంగా ఆడనమ్మా శివుడు కరముద్రికలతోని కనుల తూపులు తిరుగ తిరుగు తూపులతోని పరుగెత్త హృదయము హృదయము వెను వెంట కదుచుకొన భావము కుదిసి భావముతోనే కుదురుకోగరసము శిరము గ్రీవము పేరుడమగస్తయుగము సరిగాగమలచి గండరుము నిలిపిన ఎట్టు తారకలు తెలియదు తారకలు నటియు తోరకములై గొబురు వన్నటూటములందురగాలినరిదేగి తొక్కి వీచిన ఎట్టు పరపులై పడ కల్ప పాద పంబుల పూపులు ఆడదమ్మా శివుడు మొగ్గలై ప్రేమంపు దుగ్గలై అమృతంపు నిగ్గులై తమలోన మగ్గరమ్ములు గట్టి నీ సిగ్గుతో ముడిచుకొని పోజడి విధాన పెరుగెరపుతో రారి బలకాడడి విధాన పల పలది వెన్నలడు పిలిపించడి విధాన రోసంబు గసింపరుక్షమైన విధాన వేసరికతో సరిగా వికసింపని విధానం అచ్చరువుతో స్తబ్దమై నిలిచిన విధాన కుత్తులుగా తిగ కన్ను కనల చూపులు వెలుగు ఆడనంపాసిము తమ్ములై గటితమోదమ్ములై సుగట రూపములై శాస్త్ర భాగ్యములై నవకోర తమ్ములై వికచ పుష్పములై తుమ్ముదల తమ్ములై భావమందములై.

0: హారములైనుత్నరత్నములై బల్గుహాసములై కన్వనల తమ్ములై విష్టంతిదమ్ములై రక్తకి సదమ్ములై రక్తి కిన్నమ్ములై తండ్ర గమనమ్ములై కడగు పులుకు నీలపు కండ తలుపు చూపులు గడుగళ్ళు మని కళ్ళ చిలిపి గజ్జనుడు ఆడేనమ్మా తరగలను నునుగాలి తరగలను చెరుగాలి పొరలు లేచినయట్లు చెరుగాలిలో తన్ను బిరులు కదలినయట్లు బిరులలో నునుతావి తరలు లేచినయట్లు తెరలపై చెత్తాలు పరిణమించినయట్లు కమ్మ కత్తుడి మీద కడగి విరిసినయట్లు నెమ్మిదన పించము నెమ్మి పెంచినయట్లు చురుటాకులు గాలి వదలు పోదినయట్లు నగములు దేవులపు బిగువు దారినయట్లు పులుకు నీలపు కండ తలుకు చూపులు మూడు గలుగల్లు మని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోజ ఆడనమ్మా తీగలై చోగలై తీరుకొని బారులై మూగికొని దంపమై ఉలిపెంపు దారులై బలకలై బలకలై బలపగొని నేరులై బలపంబు బెలయించు పూర తొలుకా మురులుకొని సుడులుకొని మొగుడుకొని మగ్గలై దడిమగొని తడబడుతూ వడకడు తగ్గులై తడువతొని కెలకులను నెలవుకొని మూగలై పిల పిలమటంతో తాగులు మూగ బాగులై కులుపు నీలపు కండ తలుకు చూపులు బూయ గల్గల్లుమని కాళ్ళ తిరిపి గజ్జనంలో ఆడనమ్మాశివు.
1: పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు వారి శివతాండవ ప్రాశస్త్యం గురించి తెలియజేస్తున్నారు వారి శిష్యులు సాహిత్య నేత్రం సంపాదకులు శశిశ్రీ.
2: మలినమంటని మహానుభావుడాయన, పదునాలుగు భాషలలో పండితుడు. తాను రచించిన తన కావ్యమే తన ఇంటర్మీడియట్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా చదివినవాడు. హిమాలయవాసి శ్రీ స్వామి శివానంద సరస్వతిచే సరస్వతీపుత్ర బిరుదు పొందినవాడు. భారతదేశమంతట విస్తృతంగా పర్యటించినవాడు. ప్రాచీన సాహిత్యం చదివిన ఆధునికుడు. ఎంతటి మహాకవియో అంతే మహావక్త. సాహిత్య విమర్శలో దిట్ట. పలు భాషల్లో ఆదాన ప్రదాన రచనలు చేసినవాడు. కఠోర వైష్ణవుడైనప్పటికీ శివ పార్వతుల నాట్య లాస్యాలను శివతాండవం గేయ కావ్యంగా రచించినవాడు. వేల సన్మానాలు పొందినవాడు. 2 యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్ పొందినవాడు. శతాధిక గ్రంథకర్త. గతం విస్మరించక భావిని ఆహ్వానించేవాడు. భారత ప్రభుత్వంచే పద్మశ్రీ గౌరవం అందుకున్నవాడు. ఆయనే సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్యులు రాయలసీమలోని అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా చియ్యేడు గ్రామంలో 1914 మార్చి 28న పుట్టపర్తి శ్రీనివాసులు లక్ష్మీదేవమ్మకు జన్మించారు. అదొక విద్వత్ కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించిన నారాయణాచార్యులు కాలక్రమంలో శతాధిక గ్రంథాలు రాశారు. కడప జిల్లాకు చెందిన కనకమ్మ గారిని పెళ్లి చేసుకున్నాక పుట్టపర్తి వారు అనంతపురం జిల్లా నుంచి కడపకు చేరుకున్నారు. అంతకుముందు పొదుటూరులో ఉన్నారు. పొదుటూరులో పుట్టపర్తి ప్రతిభా పాఠవాలకు పెద్ద పీట వేశారు. తరువాత ఆయన ఉద్యోగరీత్యా కడప చేరి కడశ్వాస వరకు కడపలోనే గడిపారు. ఇప్పుడు ఎక్కడ పుట్టపర్తి పేరు విన్నా ఒకటే మాట, శివతాండవకర్త పుట్టపర్తి కదా అని. అదేమి చిత్రమో కానీ పుట్టపర్తి నారాయణాచార్యులు లెక్కకు 140 గ్రంథాలు రాసినా ఆయన ప్రతినిధి కావ్యంగా శివతాండవాన్నే చెప్తారు. ఈ శివతాండవానికి ఒక నేపథ్యం ఉంది. అది 1949 సంవత్సరం. పుట్టపర్తి వారు ఆధ్యాత్మిక జీవితంలో చాలా సారపారములు చూశారు. కానీ దైవ సాక్షాత్కారం తమకు కలగలేదని కలత చెందారు. ఈ జీవితం ఎందుకు పరిసమాప్తం చేయాలనుకుని కుటుంబ జీవితాన్ని వదిలేసి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అలా సన్యాసిగా మారి ఉత్తర భారతదేశం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి హిమాలయ పర్వతాలు చేరి

అక్కడ ఆ హిమాలయ పర్వత సానువులలో కొంతకాలం తపస్సు చేశారు. అయినా ఆచార్యుల వారికి దైవ సాక్షాత్కారం కలగలేదు. జీవితంతో వెసిగిపోయారు. ఈ ఊపిరి ఈ బొందిలో ఉండి ప్రయోజనం లేదు, ఏదో ఇక్కడ ఉన్న కొండపై ఎక్కి ప్రాణత్యాగం చేయాలనుకున్నారు. వడివడిగా అడుగులు వేస్తూ ఆవేశంగా వెళ్తున్నారు. అప్పుడు ఒక ఆకర్షకమైన స్వరం వినిపించింది. "సీ మిస్టర్ పుట్టపర్తి నారాయణాచార్య" అన్న ఒక ఆంగ్ల వాక్యం సంబోధన ఆచార్యుల చెవులకు సోకింది. ఈ హిమాలయాలలో తనకు ఎవరూ తెలియదే, అటువంటి చోట పేరు పెట్టి పిలిచిందెవరు అని తిరిగి చూశాడు. ఒక వ్యక్తి, ఆయన సన్యాసి. ఆయనే పిలుస్తున్నాడు, "ఎస్, ఐఆమ్ కాలింగ్ యూ, ప్లీజ్ డూ కమ్ హియర్" అని. అంతే, చాలా ఆశ్చర్యంగా నారాయణాచార్యులు ఆయన వైపుకు వెళ్ళిపోయారు. ఆయన పుట్టపర్తి వారితో, "నీవు ప్రాణత్యాగం కోసం వచ్చావు, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు చాలా ఉంది, నీకు మరణం అప్పుడే ప్రాప్తం కాదు, రమ్మని" తనతో పాటు తీసుకెళ్లాడు. ఆయనకు ఒక ఆశ్రమం ఉండింది. ఆ ఆశ్రమంలో 6 నెలలు పాటు ఉంచుకొని ఒకరోజున ఆశ్రమ పెద్ద దేశంలో ఉన్న తన సర్వ శిష్యులను రప్పింపచేసుకుని ఆచార్యుల అన్ని భాషల పాండిత్య శోభను పరిశీలింపచేశారు. అన్నిటా ఆచార్యులు అద్భుతమైన ప్రతిభాపాఠవాలు చూపడంతో, "భేష్ భేష్, నారాయణాచార్య, నీకు 14 భాషలు అపూర్వమైనటువంటి అభినివేశమే కాదు, కవిత్వం చెప్పగలిగిన శక్తత ఉంది. జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎన్నో బిరుదులను సత్కారములను పొందినావు, ఏ బిరుదు నీ నామముతో పాటు ధరించలేదు. ఇవాటి నుంచి నేనొక బిరుదునిస్తున్నాను, నీ పేరుకు ఇది సరిపోతుంది, నీ పేరుకు ప్రతినిధిగా ఉంటుంది, మారు పేరుగా ఉంటుంది. ఇవాటి నుంచి నీవు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవు" అని చెప్పి ఘనంగా సన్మానించి దీవించి పంపించారు. ఆ విధంగా పుట్టపర్తి నారాయణాచార్యులు హిమాలయాల్లో సరస్వతీ పుత్ర అని ఒక ఆశ్రమవాసిచే బిరుదు పొందారు. ఇంతకు ఆ ఆశ్రమవాసి ఎవరో కాదు, జగత్ ప్రసిద్ధుడైనటువంటి శైవ ఆధ్యాత్మిక వేత్త స్వామి శివానంద సరస్వతి. స్వామి శివానంద సరస్వతి భారత మాజీ రాష్ట్రపతి ఏబీజే కలాంకు, ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులు నండూరి రామ్మోహన్ రావు గారికి కూడా గురువే అన్న సంగతి ఇక్కడ ప్రస్తావన అర్హమని చెప్తున్నాను. అలాగా నారాయణాచార్యులు హిమాలయాల నుంచి మళ్ళీ జీవితంపై ఆశలు మోసులేయగా ప్రొదుటూరు చేరుకున్నారు. ప్రొదుటూరు చేరుకుని ప్రతిరోజు స్థానికంగా ఉన్న అగస్త్యేశ్వర ఆలయానికి వెళ్ళే అలవాటు చేసుకున్నారు. మండలము రోజులు ఆ విధంగా అగస్త్యేశ్వర ఆలయానికి వెళ్ళగా ఒకరోజు సాయంత్రం ఆ ఆలయంలో పుట్టపర్తి నారాయణాచార్యులకు ఒక కవిత ఆవేశం ఆవహించింది. ఆ ఆవేశం ఆవహించిన శుభ సన్నివేశం ఏమిటో కాని ఆయన ఏకధాటిగా కన్నడ భాషలో ప్రసిద్ధమైనటువంటి రగడ ఛందస్సులో తెలుగులో శివతాండవం గేయకృతిని రాశారు. విచిత్రమేమిటో కాని ఈ గేయకృతి లఘుకావ్యమే, 70-80 పేజీలకు మించి ఉండదు. అయినా ఈ కావ్యం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇందులో సంగీతం, సాహిత్యం, నృత్యం ముప్పేటగా కలిసి ఉండడం ఈ శివతాండం గేయ కావ్యం యొక్క గొప్పతనం. ఈ కావ్యాన్ని పుట్టపర్తి స్వయంగా పాడేవాడు, అంతేకాదు తానే డాన్స్ చేసి కూడా చూపేవాడు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో తిక్కవరపు వేణుగోపాలరెడ్డి ఆహ్వానం మీద అక్కడ ఒకసారి ఆలయం ప్రారంభోత్సవం చేస్తుంటే పుట్టపర్తి వెళ్ళారు. ఆ రోజు పుట్టపర్తి నారాయణాచార్యులు స్వయంగా శివతాండవాన్ని వినిపిస్తూ నృత్యం చేశారు. ఆ అద్భుతమైనటువంటి నృత్యాన్ని ఆ శివుడే, ఆ మాధవుడే, ఆ భవుడే, ఆ ధవుడే చేసినటువంటి ఆ శివతాండవాన్ని చూసినటువంటి పెద్దలు ఇవాళ్టికి కూడా మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు ఆ శివతాండవాన్ని సంస్తుతిస్తారు. అయితే పుట్టపర్తిని అడిగినప్పుడు, "అయ్యా, మీరు ఇన్ని గ్రంథాలు రాశారు, అదేమిటి ఈ ఒక కావ్యానికే మీకు పేరు వచ్చిందంటే?" పాఠకుల ప్రజల
అభిరుచి అటువంటిది. నిజానికి నాకు

0: ఈ గ్రంథాలు నాకు ఇష్టమే, నా పాండిత్య శోభ చూడాలంటే నా శ్రీనివాస ప్రబంధం చూడాలా, నా ఊహా విశేషాలు చూడాలంటే నేను చిన్నప్పుడు టెక్స్టుగా చదువుకున్నటువంటి నా పెనుగండి లక్ష్మిని చూడాలా, నా పాద్యాన్ని చూడాలా, మేఘదూతాన్ని చూడాలా, ది ప్యారడైస్ లాస్ట్ కు సమానంగా రాసినటువంటి ది హీరోని చదవాలా అని చెప్పేవాడు. కానీ ఈ ప్రజలు, ఈ తెలుగువారు ఎందుకో సంగీతానికి, నర్తనానికి చాలా ఆకర్షితులవుతారు. కాబట్టి నా పెనుగొండ అంటేనే పెనుగొండ కావ్యం కాదు కానీ శివతాండవం అంటేనే ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంతకు ఈ శివతాండవములు ఏముంది? ఈ శివతాండవం యొక్క కథను కూడా శ్రోతలకు చెప్పవలసిన అవసరం ఉంది. శివతాండవము 5 భాగాలు. మొట్టమొదటి భాగంలో ప్రకృతి తనను తాను అలంకరించుకుంటూ ఉంటుంది. అప్పుడు కవి అక్కడికి వెళ్ళి, ఓ ప్రకృతి, ఇంత అందంగా నిన్ను నీవు ముస్తాబు చేసుకుంటున్నావు ఎందుకు అని అంటే, మహాశివుడు ఇప్పుడు వస్తున్నాడు, ఆయన శివతాండవం చేయబోతున్నాడు, కనుక నేను వేదికగా మారడానికి అలంకృతమవుతున్నాను అని అంటుంది. ఆ తర్వాత శివుని ప్రతినిధి అయినటువంటి నందికేశ్వరుడు వచ్చి సంస్కృతంలో నాంది ప్రస్తావన చేస్తాడు. ఆ తర్వాత శివుడు వచ్చి మహా ఉద్ధత శైలిలో శివతాండవం గానిస్తూ నర్తిస్తాడు. ఆ తర్వాత శివుని శ్రీమతి అయినటువంటి పార్వతి, ఆ పార్వతి చెలికత్తెలు జయ విజయలు వచ్చి ఆ శివుని మహా శివతాండవాన్ని చూసి వేదిక పైకి వస్తారు. శివుడు పక్కకు వెళ్తారు. మీరు ఇంతసేపు శివుని తాండవం చూశారు, ఇప్పుడు మా అమ్మ పార్వతి వస్తుంది, ఆమె లాస్యాన్ని కూడా చూడమని జయ విజయ అనే చెలికెత్తలు పార్వతీదేవి లాస్య నృత్యానికి ఇంట్రడక్షన్ చెప్తారు. తరువాత పార్వతీదేవి వచ్చి లాస్యం చేస్తుంది, లాస్య నృత్యం చేస్తూ ఉంటే శివుడు గమనించి వాళ్ళంతా పులకలెత్తి తాను కూడా ఆమె పక్కన చేరి తాను నృత్యం చేస్తాడు. ఒకవైపు శివుడు, ఒకవైపు పార్వతి, ఒకవైపు పార్వతి, మరోవైపు శివుడు, ఆకాశంలో దేవతలు అందరూ, మహానుభావులు, మునులు అందరూ ఆ తాండవాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ ఉంటే, కొద్దిసేపటి తర్వాత గమనిస్తే శివుడు కేశవుడు కనిపిస్తారు. వారిద్దరి మధ్య అభేద్యం కనిపిస్తుంది. శివుడు నృత్యం చేస్తున్నాడా లేదా కేశవుడు చేస్తున్నాడా? ఒకసారి కేశవునిలాగా కనిపిస్తాడు, ఒకరు ఒకసారి శివునిలాగా కనిపిస్తారు. అప్పుడు దేవతలు ఆకాశం నుంచి పూల వర్షం కురిపిస్తారు. దీనితో శివతాండవం పరిసమాప్తమవుతుంది. ఈ విధంగా మహాశివుడు గానిస్తూ నృత్యం చేస్తాడు. తర్వాత జయ విజయులు వస్తారు. పార్వతీ లాస్యం గురించి చెప్తారు. పార్వతీ లాస్య నృత్యం చేస్తుంది. మహేశ్వరుడు వస్తాడు. ఇద్దరు కలిసి నృత్యం చేస్తారు. ఆ ఇద్దరు ప్రేక్షకులకు శివకేశవులా కనిపిస్తారు. శివునికి కేశవునికి అభేద్యాన్ని తెలియచేయడమే శివతాండవం గేయ కావ్యం యొక్క విశేషం. విచిత్రం విశేషం ఏమిటంటే, మహావైష్ణవుడైన పుట్టపర్తి నారాయణాచార్యులు శైవులకు సంబంధించిన శివతాండవం రాయడం.
1: పొద్దుటూరులో శివతాండవాన్ని రచించారు పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. ప్రొద్దుటూరికి శివతాండవానికి శివతాండవ వైభవాన్ని తెలియజేస్తున్నారు పుట్టపర్తి సాహితీపీఠం వ్యవస్థాపక కార్యదర్శి జింక సుబ్రహ్మణ్యం గారు.
2: మహాకవి సరస్వతి పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి కావ్యం శివతాండవం. ఇదొక రసవత్ కావ్యం. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో రోజు 108 ప్రదక్షిణలు చేస్తూ 40 రోజుల ప్రదక్షిణలో వారు భగవత్ ప్రేరణ చేత భగవద్దేశ్యగా ఈ కావ్యాన్ని రచించడం జరిగింది. ఈ కావ్యము సంగీత సాహిత్య నృత్య సమ్మేళితమైందిగా ఉండటం చేత ఇది పుట్టపర్తి వారి యొక్క అమోఘమైనటువంటి పాండితి ప్రకర్షకు విశ్వరూపంగా దర్శనమిచ్చింది. శివతాండవం రాసినప్పటి సన్నివేశం వేరు, ఆ మూడు వేరు అనేటువంటి భావం చెప్పారు. ఈ కావ్యాన్ని ఆయన తెలియజేస్తూ ఇతర భాషల వారు సైతం ఈ కావ్యాన్ని పలుమార్లు విని మెచ్చుకోవడం జరిగిందని, ఢిల్లీలో రష్యన్ ఎంబసీ వారు శివతాండవాన్ని చదివించుకుని ఎంతో పరవశులైనారని, అలాగే కలకత్తాలో అనేక మంది పండితులు ఈ కావ్యాన్ని

0: అనుభూతిగా వచ్చే లయ వాళ్ళని ఎంతో ఆకర్షించి శ్రద్ధ సమ్మేళనమైనటువంటి ఈ కావ్యం వాళ్ళని ఎంతగానో ఆకర్షించి నాకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. కాళిదాసుకు మేఘ సందేశము, విశ్వనాథకు కిన్నెర సాని పాటలు, శ్రీశ్రీకి మహాప్రస్థానం లాగా నా యొక్క కీర్తికి ప్రధాన మూల స్తంభంగా నిలిచింది శివతాండవం అని వారే చెప్పుకోవడం జరిగింది. మరి ఈ సంగీత సాహిత్య నిత్య సంకేతాలుగా పెనవేసుకున్న ఈ శివతాండవ కావ్యము జర్మనీ భాషలోకి, హిందీ భాషలోకి కూడా అనువాదం అయిపోయింది. అనేక కావ్యాలు ఉన్న వారికి ఈ కావ్యం కీర్తిని తెచ్చింది. ఈ శివతాండవము రగడ ఛందస్సులో రచించారాయన. సంగీత సాహిత్యానికి పోటీపడి అందులో అక్షరబద్ధం అయ్యాయి. సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుని తాండవం తన శక్తితో ఆ పరమశివుని పరవశింప చేయగలిగిన పార్వతీ లాస్యం పుట్టబర్తి వారి మేధోవేదికపై నభుతో నభవిష్యతిగా ఆవిష్కరించబడింది. ఈ కావ్యాన్ని పంచాక్షరి సంకేతంగా పంచ విధాలుగా విభజన చేసుకుని వారు రాయడం జరిగింది. ఒక మారు పుట్టపర్తి వారితో పాటి బద్వేలుకి నేను రాజేంద్ర కవి వెళ్లడం జరిగింది. ఆ సభలో పుట్టపర్తి వారికి ఆయన శిష్యులు బ్రహ్మరథం పడుతూ శివతాండవాన్ని ఆయన చేత పాడించుకున్నప్పుడు అక్కడ వాళ్లు ఆయనకు చేసినటువంటి ఘన సన్మానము, ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి దక్షిణతో ఆయన్ను ఎంచెత్తడం జరిగింది. ప్రొద్దుటూరులో రాయటం, ఆ ప్రొద్దుటూరులో ఆ మహనీయుడు ఓ ఈ కావ్యానికి రాసి ప్రొద్దుటూరి కీర్తిని జగద్విఖ్యాతం చేసినందుకు ఆయన రుణం తీర్చుకోవడానిక అన్నట్లుగా ఆయన కోరిక మేరకు మేము ప్రొద్దుటూరులో ఆయన మరణానంతరము 1991 సెప్టెంబర్ 1వ తేదీన ఆయన మరణిస్తే 1991 సెప్టెంబర్ 22వ తేదీన మేము ప్రొద్దుటూరులో పుట్టపర్తి వారి మొదట శిలా విగ్రహాన్ని, తర్వాత 2007 డిసెంబర్ 22వ తేదీన ఆయన కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన నిలువెత్తు విగ్రహం చేతిలో శివతాండవం ఉండేటట్టుగా 10 మందికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆయన నిలిచే విధంగా ఆయన మూర్తిత్వాన్ని మేము నెలకొల్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1991 నుంచి కూడా ఆయన జయంతి వర్ధంతి సభలను చేస్తూ ఎందరో ప్రముఖులైనటువంటి సాహితీవేత్తలను ప్రొద్దుటూరుకు రప్పించి ఆయన యొక్క కవితా వైభవాన్ని చాటుతున్నాం. శివతాండవం అనేది ఒక చిరస్మరణీయమైన కావ్యము. తెలుగు జాతిలో, తెలుగు సాహిత్యంలో కావ్యము ఉన్నంత వరకు కూడా అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆంధ్ర సరస్వతికి ఉజ్వల నూతన అలంకారం ఆధునిక సరస్వతం.
1: ఇంతవరకు మీరు ఆకాశవాణి కలపందిస్తున్న సరస్వతి పుత్రుని సాహితీ వైభవం, డాక్టర్ పుట్టపర్తి నారాయణ చర్ల వారి ధారావాహిక సంచిక కార్యక్రమంలో మొదటి భాగం విన్నారు. రూపకల్పన శ్రీ ఏ విజయ భాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
2: ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి తెలుపగలరు. ఇంతవరకు మీరు సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక మొదటి భాగం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ మచ్చా నరసింహాచార్య, రూపకల్పన శ్రీ ఏ విజయ భాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ ఉదయం 9 గంటలకు తిరుమల సాలకడ్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీతులు పి రాఘవేంద్ర, పి వెంకట చలపతి. కాంతరేఖల్లో ఇప్పుడు భక్తి సంగీతం, శ్రీమతి సి అన్నపూర్ణ గారు ఆలపించిన కొన్ని గీతాలు. ముందుగా తరిగొండ వెంగమాంబ రచన గణనాయకా.

భక్తి సంగీతంలో మీరింతవరకు సి అన్నపూర్ణ గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి కాంతి రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవీఎస్ ప్రసాద్.
1: నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్త

0: ప్రాంతంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎస్ఐపిడిఏ పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు, వయోవృద్దులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16,60,00,000 రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నె ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు, సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్, అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్, కృష్ణా జలాలతో కలకళ్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం విదితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని 2 సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:35.

శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుండి సముద్రగర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్.

భారత్ కార్యక్రమంలో భాగంగా బోగిబీల్ వంతెన గురించి ఇప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక వంతెన రెండు ప్రాంతాలను మాత్రమే కలపదు. కొన్నిసార్లు అది ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయటంతో పాటు ఒక దేశం యొక్క వ్యూహాత్మక అవసరాలను కూడా బలోపేతం చేస్తుంది. ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి, వ్యూహాత్మక అనుసంధానానికి అలాంటి అద్భుతమైన ఉదాహరణ అస్సాంలోని బోగిబీల్ వంతెన. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన 4.94 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అతిపెద్ద పొడవైన రైలు రోడ్డు సంయుక్త వంతెనగా నిలిచింది. ఒకే వంతెనపై రైలు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయటం దీని ప్రత్యేకత. 1997లో దీనికి శంకుస్థాపన జరగగా 2018 డిసెంబర్ 25న ఈ వంతెన ప్రారంభమైంది. బోగిబీల్ వంతెన నిర్మాణంతో అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వైపు రాకపోకలు మరింత సులభమయ్యాయి. గతంలో పడవలు ఫెరీలపై ఆధారపడవలసిన ప్రయాణానికి ఇది ప్రత్యామ్నాయంగా మారింది. దిబ్రూగఢ్ ఈటానగర్ మధ్య రహదారి దూరం సుమారు 150 కిలోమీటర్లు, రైలు ప్రయాణ దూరం దాదాపుగా 200 కిలోమీటర్లు తగ్గిందని పేర్కొంటారు. అన్ని కాలాల్లోనూ ప్రయాణానికి అనువుగా ఉండే ఈ అనుసంధానం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత కలిగింది. ఈ వంతెనలో మరో విశేషం దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత. సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రత్యేక ప్రమాణాలతో నిర్మించారు. భారీ సైనిక వాహనాలు, ప్రధాన యుద్ధ ట్యాంకులు సైతం ప్రయాణించగలిగే విధంగా ఈ వంతెనను రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు సామాగ్రిని వేగంగా తరలించడానికి ఇది ఉపయోగపడుతుంది. నిర్మాణపరంగా కూడా బోగిబీల్ వంతెన ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది పూర్తిగా వెల్డ్ చేసిన ఉక్కు నిర్మాణంలో 70,000 మెట్రిక్ టన్నులకు పైగా ఉక్కు, సుమారు 30 లక్షల సిమెంట్ బస్తాలను వినియోగించినట్లు సమాచారం. బ్రహ్మపుత్ర వంటి విశాలమైన నదిపై ఇంత భారీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం ఇంజనీరింగ్ పరంగా ఒక విశేష సవాలే. బోగిబీల్ వంతెన అంటే కేవలం ఉక్కు సిమెంటుతో నిర్మించిన భారీ కట్టడం కాదు. ప్రజల ప్రయాణానికి వేగం, ప్రాంతాల మధ్య అనుసంధానానికి బలం, దేశ భద్రతకు వ్యూహాత్మక సహకారం అందించే ఆధునిక భారతదేశ నిర్మాణ సామర్థ్యానికి ఇది ఒక ప్రతీక. బ్రహ్మపుత్ర ప్రవాహంపై దృఢంగా నిలిచిన ఈ వంతెన నదికి అడ్డంగా నిర్మించిన మార్గమే కాదు, ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని మిగతా ప్రాంతాలతో మరింత బలంగా అనుసంధానించే ఒక ఆధునిక వారధి. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రమంజరి సినిమా పాటలు. ముందుగా నరసింహనాయుడు చిత్రం నుండి హరిహరన్, కవితా కృష్ణమూర్తి పాడిన భూణచంద్ర గీతం వినండి. సంగీతం మణిశర్మ,

తర్వాత అల్లరి ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

తర్వాత ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరు గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: చిత్రమంజరిలో చివరిగా వినండి మనసిచ్చు చూడు చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం మణిశర్మ.

0: చిత్రమంజరి సినిమా పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో 9:30 హెలో బ్రిడ్జి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. ఇప్పుడు విందాం తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చిత సంస్తుతః తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తను మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య

0: గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా అతను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవ దస్తకతం తిరే సుతాహ సుధాపరం కలశం చాపజహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాప జనేషు ధర్మ ఇతి త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమాం. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడుంటే, తథోభవాన్ అనుపముత్తమం వపు బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఘలం జాంబూనదాంబాంబర్భృత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు, సమస్త సారం. ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహినీ కృష్ణులు యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం.

స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే భగవంతుడి అధీనంలో ఉంది, కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం ఇచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్న దొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానస చోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసాది దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ

0: అంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యానంటే వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని తనను ఆశ్రయించమని తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్న దొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతపు పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు.

తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి మృత్యువునగా పుట్టటము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమస్తుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ, మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మన ఇక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ, అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ, ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూత స్థితేహస్య పునరుత్థాపనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతుంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమథనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు, తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ

0: మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తున్నాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతి యహ సమ్యగ్నాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశర దదన్ మహేశర జత గ్రామ శ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధన వశః ప్రీతోస్తు కృష్ణ ప్రభువు. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాత దేవేరులున్ నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజచత్రాదిక లాంఛనంబుల భడా వ్యాఖ్యాళి గావించుచున్ నిజ భక్తాళికి దర్శనం విడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శనభాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము, తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాదిదేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయ్యే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమనీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితం అంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్నీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు, కేవలం నీ దయచేత, నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా, కావాల్సింది ఏమిటయ్యా అంటే నీ పాద సంసేవన.

0: ఆసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతల కొరై సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ నెంబర్లు 0852244119 2449417. హలో అభిరుచి కార్యక్రమానికి వింటున్న శ్రోతలందరికీ స్వాగతం అండి. హలో
1: హలో
0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఏం పేరండి?
1: సుబ్బరాయుడు సార్, మా పేరు సుబ్బరాయుడు.
0: సుబ్బరాయుడు గారు
1: మంచి మనుషుల్లో పేరు సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నొస్సం సార్.
0: నొస్సం నుంచి. ఓకే, ఏం చేస్తుంటారండి?
1: మేము మగ్గమే సార్ నేసేది.
0: మగ్గమే నేస్తారు?
1: మగ్గమే చేనేత.
0: ఓకే, బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు కదా సార్?
0: మేము బాగున్నామండి. మీ మనసుకు నచ్చిన పాటలు వినిపిస్తూ
1: మంచి మనసులోది సార్.
0: ఓకే, పాట వినిపిస్తానండి, విందామా?
1: సార్
0: నమస్తే.
1: నమస్తే సార్.
0: నమస్తే.

పవిత్ర ప్రేమకు సమాధి లేదులే.

0: హలో
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో అండి. నేను చాలా చెప్పండి చేస్తున్నాను, ఎందుకు కలవదండి? మీకు కలకపోయింది నాకు ఎందుకంటే మీరు వేస్ట్ అండి. నేను ఎంత చాలా చేస్తాను, మీకు కాల్ చేసి
0: ఇంతకు మీ పేరు చెప్తారా?
1: నా పేరు బబ్లు అండి. చాలా చెప్పండి చేస్తున్నాను.
0: బబ్లు గారు, ఇప్పుడు మీకు
1: కలవదండి, చెప్పండి
0: చెప్పండి. మీరు చెప్పడం కాదు, ఇప్పుడు
1: కలగాలండి.
0: పాట కోసం ప్రయత్నించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, అందులో మీరు ఒకరు మాత్రమే. అందులో అందులో మీరు ఒక్కరు మాత్రమే. దయచేసి చెప్పిన మాట వినండి. అసంఖ్యాక శ్రోతలు హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫోన్ తగరలేదని నిర్లక్ష్యంగా మాట్లాడడం ఏమాత్రం తగదు. ఈ విషయాన్ని శ్రోతలు గమనించాలి. హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు చెప్తారండి?
2: మా పేరు సంపూర్ణ అండి.
0: సంపూర్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: రైల్వే స్టేషన్ అంగడి వీధి నుంచి.
0: కడప?
2: అవునండి.
0: ఓకేనండి, చెప్పండి సంపూర్ణ గారు.
2: కలియుగ దైవంలో అదిగో అల్లదిగో శ్రీహరిరసం పాట.
0: కలియుగ దైవం. ఓకే, ఏం చేస్తుంటారండి?
2: హౌస్ వైఫ్ అండి.
0: కొత్తగా మాట్లాడుతున్నారా, ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడారా?
2: ఇంతకుముందు 2 సార్లు మేడంతో మాట్లాడినానండి.
0: ఓకేనండి, వెరీ గుడ్. పాట విందామండి అయితే.
2: సరేనండి.
0: నమస్తే.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: హలో
2: సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: సార్, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి సార్.
1: పూతలపట్టు నుంచి నరేందర్ రెడ్డి గారు?
2: అవును సార్. బాగున్నారు సార్?
1: బాగున్నామండి. నరేందర్ రెడ్డి గారు, ఓకే
2: సార్,
1: చెప్పండి. ఏ సినిమాలో ఏ పాట?
2: భాగ్య చక్రం సార్.
1: అందులో
2: వాన కాదు వాన కాదు వరదా రాజు అని పాట కావాలి సార్.
1: వాన కాదు.
2: అవును సార్, వాన మాకు ఒక నాలుగు రోజులు పడుతున్నాం సార్. దాని ముందు వాన పడిందా లేదు సార్?
1: అన్ని చోట్ల అట్లానే ఉందనుకోండి పరిస్థితి.
2: అవును సార్.
1: అనుకున్నంత వెంటనే పడితే మనం మర్చిపోతామనేమో, ఆలోచించి వస్తున్నట్టుంది.
2: ఈసారి వాన సీత కన్యేసింది సార్. మామిడి చెట్లు కూడా మావి 25 ఇయర్స్ అండి సార్ నాటి. సుమారు 30 చెట్లు దాకా చనిపోయినాయి. చిన్నేళ్ళుగానే ఒక చెట్టు కూడా చనిపోలేదు సార్. అట ఈసారి చాలా ఎంబ పెట్టేసి చనిపోయింది.
1: వాన రావడానికి రాకపోవడానికి ఎన్నో కారణాలు అన్నట్టు. కొన్ని ప్రాంతాలు చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు, కొన్ని ప్రాంతాలు ఎదురు చూస్తున్నట్టుగా. మరి ఏం చేస్తామండి, వాన వచ్చేంత వరకు ఎదురు చూడాలి. వస్తే భాగ్యం, వినపడితే పాట.
2: థ్యాంక్ యూ సార్.
1: నమస్తే అండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
1: ఎంఆర్ వెంకటేశ్వరయ్య, పార్వతీపురం, వర్మాధన పంచాయతీ.
0: ఎంఆర్
1: ఎంఆర్ వెంకటేశ్వరయ్య.
0: వెంకటేశ్వరయ్య.
1: వెంకటేశ్వరయ్య, పార్వతీపురం గ్రామం, వర్మాధన పంచాయతీ, పార్వతీపురం.
0: పార్వతీపురం. ఓకే, బాగున్నారా వెంకటేశ్వరరావు గారు?
1: బాగున్నాం సార్.
0: ఏం చేస్తుంటారు?
1: మేము మగం సార్, హ్యాండ్లూమ్.
0: హ్యాండ్లూమ్. బాగుందా మీ చేస్తున్నటువంటి వృత్తి?
1: ఏం లేదు సార్,
0: ఏం లేదా? పని ఎక్కువ?
1: పని లేదు సార్.
0: ఎందుకంటారు? ఎంతకాలం నుంచి లేదండి పని?
1: అది నేర్పించుకునే వాళ్ళు దుర్మార్గంగా తయారైన వాళ్ళు.
0: అయ్యో, ఎంతకాలం నుంచి చేస్తున్నారండి మీరు ఆ పని?
1: నేను టీచర్గా చదువుకున్నాను, జాబ్ రాక ఈ వృత్తిలో దిగినాను.
0: ఓకే,
1: దిగినాను. ఇది కూడా గడ్డుకాలం అయిపోయింది, బట్టుకు నాదుడు లేడు.
0: ఓకే, ప్రభుత్వాన్ని ఏమైనా సంప్రదించాల్సింది? ఎప్పుడైనా జిల్లా కలెక్టర్ కానీ మీ సమస్యలు ఏమైనా చెప్పుకునే అవకాశం ఉంటే? లేదు, అంటే మనం ఎప్పుడు నిరాశ
1: వాళ్ళు సొసైటీలు అవి పెడతారా? సొసైటీలు పెడితే ఆ డబ్బులన్నీ వాళ్ళ సొసైటీలకు పంపిస్తారా?
0: ఓకే,
1: వాళ్ళు మగ్గాలు లెపిచ్చేది చేసేది ఏంటి?
0: ఓకే, అయితే అట్లాంటి ప్రయత్నాలు కూడా
1: ఎవరో నేసేవాళ్ళ దగ్గర పోయి తెచ్చుకుంటేది, ఏమైనా వాళ్ళు అధికారులు అక్షరాలు తెప్పించేది, మగ్గాలు లెపిస్తానని చెప్పేది, ఆ లెక్కలు ఆ నిధులు వాళ్ళు తినేసేది.
0: సరే సరే, మంచి రోజులు రావాలని ప్రయత్నిద్దామండి. చెప్పండి, ఏ సినిమాలో ఏ

0: అండి.
1: రాజకోట్ల రాశివంలో కరుణించవా వరుణదేవ.
0: కరుణించవా వరుణదేవ, అడిగితే కానీ కరుణించేది అట్లేదు అన్నట్టు అయిపోయింది కదా.
1: అవును సార్, అట్లా అయిపోయింది.

0: కోరుకుంటా ఉంటాను. ఇప్పుడు కేసు దాదాపు 3 సంవత్సరాలు అయింది.
1: ఓకే,
0: ఈ లోపల ఎన్ని సమయ ఇన్వాల్వ్ చేసినా కానీ రింగ్ అయితే పోతుంది, ఎత్తిపోతుంది.
1: వైఎం వెంకటేశ్వరరావు గారు మీ పేరు కదా?
0: వెంకటేశ్వరయ్య.
1: ఓకే రండి, నిరాశ పడకండి, మంచి రోజులు వస్తాయి, ఏదైనా ప్రయత్నం చేయండి.
0: ఏమి లేదు సార్, ఏమి చేసేది ఏమి లేదు. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ
1: లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మన వైపు కూడా ఆలోచిస్తుంటుంది, మంచి వ్యక్తుల కోసం మనం. ఓకే ఓకే సరే,
0: ప్రభుత్వం సొసైటీ పట్టుకునే వాళ్ళు కాదు.
1: సరే సరే, మంచి రోజులు రావాలి, మనం కూడా ప్రయత్నిద్దామండి, వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టుగా. ఓకే రండి, పాట విందాం అయితే.
0: సరే వింటాం సార్,
1: మంచి పాట కోరారు, నమస్తే అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: కాదు.

0: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119.

హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వింటున్నారు. సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం వసుదైక కుటుంబం. మరికాసేపట్లో

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ద విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాల్కీ తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
1: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned

0: Also, with the escalation in the situation that we see in the Red Sea region, we have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of, through the Bab el-Mandeb. And these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
1: ఇక యమన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యమన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందెబ్ ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్దరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్దాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజవాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం పొందడంతో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్లపాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా 7 ఆగస్టున సెనెట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే, రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యకుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో 7 ఏళ్లపాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలి

0: పాకిస్తాన్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్ కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్ కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల్లోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యకురాలు ఉర్సులా వాండర్లెన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్ లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
1: No social media under the age of 13. No personal account under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
0: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
2: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary pauses that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
0: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోంది.

0: ఉందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు, మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్, లియూ గామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించి జ్వెరెవ్ తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్లో ఎలెనా రిబికినా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకాను ఓడించి రిబికినా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల టీ20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో సెప్టెంబర్ 13న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి కడప కేంద్రం. అసంఖ్యాక శ్రోతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాట్సాప్ మనోరంజన కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో మీకు ఇష్టమైన పాట వినాలి అనుకుంటే వాట్సాప్ చేయండి 8562244119. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చెన్నూరు మండలం కొండపేట నుండి సుబ్బరాయుడు, శ్రీకాంత్, శ్రీనాథ్, శ్రీకళ, నాగరాణి, సన్నీ, తేజ, సంజు, బోధేష్, యోషిక, హర్షిక వీరంతా కోరిన పాట రాజ్ సీతారాం పి సుశీల గానంలో జీకే మూర్తి రచన వినిపించమని రాజ్కోటి సంగీతం, నా పిలిపే ప్రభంజనం చిత్రంలో.

తరువాత కర్ణాటక అలగాపుర గ్రామం, హనూరు తాలూకా, చామరాజనగర్ జిల్లా నుండి పూర్ణచంద్ర తేజస్వి, చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చగౌడ, కెంపం వారి స్నేహ బృందం కోరిన పాట. రాజకోటి సంగీత నిర్వహణలో వేటూరి రచన వినాలని ముఠామేస్త్రి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందగానంలో.

0: उठा मैं स्त्री।
1: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో చిత్రగానంలో చంద్రబోస్ రచన వినాలని వందేమాతరం శ్రీనివాస్ సంగీత నిర్వహణలో కోరిన శ్రోతలు అల్లూరు గ్రామం బ్రాహ్మణ కుట్కూరు శ్రోతలు శారదమ్మ వారి కుటుంబ సభ్యులు కోరిన పాట నింగి నేల నాదే చిత్రం నుండి.
2: కొడుకు పట్టాలి.

నంద్యాల శ్రోత నందిని, వారి కుటుంబ సభ్యులు కోరిన పాట పి. సుశీల గారంలో మీనా సినిమా నుండి పాట వినిపించమని.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్ గారి వాట్సాప్ కోరిక మేరకు సంతోషం చిత్రం నుండి రాజేష్ ఉషా పాడిన సీతారామశాస్త్రి గీతం సంగీతం ఆర్పి పట్నాయక్.

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు. వినబోతున్న పాట ఆశా ఆశా ఆశ చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం దేవా. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోత

త్యాగలమరి నుండి రిహానా, రెహమాన్, రబ్బానీ, రెహాన్, రాహిల, హంసీరా వీరందరూ కోరుతున్న పాట నమ్మక ద్రోహులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతాన్ని వినిపించమని. ఈ పాటకు సంగీత స్వరాలను అందించిన వారు సత్యం.

వాట్సాప్ మనోరంజనిలో చివరగా వినబోతున్న గీతం మండే గుండెలు చిత్రం నుండి. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా రేవన్పల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలు బాలయ్య, బాబు వీరందరి కోసం ఈ పాట.

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు అయింది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం.

ప్రకటించిన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ప్రసారం కానందున చిత్రసీమ ప్రసారమవుతుంది. వినబోతున్న పాట మారీ 2 చిత్రం నుండి ధనుష్ పాడిన సామ్రాట్ గీతం.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: చిత్రసీమలో వినబోతున్న పాట చూసి చూడంగానే చిత్రం నుండి

0: చిత్రసీమలో చివరగా వినబోతున్న గీతం ఇజం చిత్రం నుండి జుబిన్ మోహన్ భోగరాజు పాడిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం అనూప్ రూబెన్స్.
1: జిందగీ కే లియే జాన్ జరూరీ హై, జీనే కే లియే అర్మాన్ జరూరీ హై, ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే తేరీ ముస్కాన్ జరూరీ హై, ఔర్ ఓ ముస్కాన్ కే లియే మేరీ జాన్ దే దూంగా యా కిసీ కీ జాన్ లూంగా.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీగాని హిందీ చిత్రగీతాల కార్యక్రమం. వినబోతున్న పాట జబ్ వి మెట్ చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడినది.

103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట సింబా చిత్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం. సరాగాల సీమ చిత్రసీమ వినబోతారు. వినబోతున్న పాట సిరి సంపదలు చిత్రం నుండి.

వి శ్రీనివాస్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం ముత్యం.

శ్రోతలు, ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రతిస్పందన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతల ప్రతిస్పందన. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08562, ఇది కడప ఎస్టీడీ కోడ్ అండి. దీన్ని జత చేస్తూ ఫోన్ నంబర్లు 244119, మరొక నెంబర్ 244197. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మహిళా భారతి కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మహిళా భారతి కార్యక్రమాలపై కాకుండా ఈ కార్యక్రమాలు మహిళా భారతిలో వచ్చే కార్యక్రమాలు ఇంకా ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అన్న కూడా చెప్పవచ్చు. చిత్రసీమ వింటున్నారు. వినబోతున్న పాట అల్లరి బుల్లోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సాహిత్యం. సంగీతం చక్రవర్తి.

చిత్రసీమలో చివరగా వినబోతున్న పాట పూజ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి సాహిత్యం. సంగీతం రాజన్ నాగేంద్ర.

చిత్రసీమ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు ఓ గమనిక. 12:30 ప్రసారమయ్యే వార్తలు ప్రసారం కానందున ఈ వార్తలు 3 గంటలకు ఈ మధ్యాహ్నం ప్రసారమవుతాయి. ఇప్పుడు విందాం. తెలుగు సినీ గీతాల కార్యక్రమం చిత్రసీమ. వినబోతున్న పాట బాహుబలి చిత్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:40. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని. వినబోతున్న పాట స్టైల్ చిత్రం నుండి. పాటను వినిపించండి అంటూ ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు, ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరంతా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని వింటున్నారు. వినబోతున్న పాట నేనున్నాను చిత్రం నుండి శ్రేయా ఘోషల్ కేకే పాడిన పాట. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: ఆమె ఎవరు చిత్రం నుండి పి సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బుర్హారుద్దీన్, యాసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, అబ్దుల్బాబా, అంజానా వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజన్లో పాట వినే ముందుగా శ్రోతలకు, శ్రోతలందరూ చాలామంది జుట్టుకు రంగేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఆకర్షణీయంగా అందంగా కనిపించాలని, హెయిర్ స్టైల్ చెక్కు చెదరకుండా ఉండాలని యువత మార్కెట్లో లభించే హెయిర్ స్ప్రేలు, వ్యాక్స్, జెల్స్ వంటివి ఇష్టానుసారం కొనుగోలు చేసి వాడేస్తుంటారు కూడా. ఇందుకోసం వేల కొద్దీ ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ హెయిర్ కలర్స్లో ఉండే రసాయనం చాలా ప్రమాదకరం. దీర్ఘకాలంలో అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఎలా అంటారా? పార్టీలు, కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఒకటి రెండు సార్లు వీటిని ఉపయోగించిన తర్వాత ఆ రాత్రికి కానీ, లేదు ఉదయాన్నే ప్రోగ్రాం అయిపోయిన వెంటనే కానీ తలస్నానం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ

తరచు జెల్స్, హెయిర్ స్ప్రేలు, హెయిర్ కలర్సు వాడితే ఇబ్బందులు తప్పవంటున్నారు డాక్టర్లు కూడా. కాబట్టి హెయిర్ కలర్స్ వాడడం కొంచెం తగ్గించుకుంటే, అది కూడా వాడినా కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు అని వైద్యుల సలహా. ఉత్తరాల మనోరంజనిలో పాట వినేద్దాం మరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాష్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరు కోరుతున్న పాట ప్రేమకథ చిత్రం నుండి రాజేష్, అనురాధ శ్రీరామ్ పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం సీతారామశాస్త్రి.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతం వినే ముందుగా, తలకెక్కిన రసాయనం వివిధ రకాల రసాయనాల సమ్మేళనంతో తయారు చేసిన ఉత్పత్తులను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. ఇవి ఈ కలర్స్ వాడడం వల్ల వచ్చే సమస్యలు ముఖ్యంగా ఏంటంటే తలలో దురద, అలాగే జుట్టు ఊడిపోవడం, చిన్న చిన్న కురుపులు రావడం, గాయాలవ్వడం, నీరు కారడం వంటివి చోటు చేసుకుంటాయి. అలాగే జుట్టు బాగా పొడిబారిపోతుంది, పలచబడటం, నలుపు నుంచి గోధుమ రంగులోకి, గోధుమ రంగు నుంచి ఎరుపు రంగులోకి జుట్టు మారడం, చుండ్రు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే దీర్ఘకాలంలో ఇవి వాడితే, అంటే ఎక్కువ రోజులు ఈ రంగులు వాడితే చర్మ సంబంధిత క్యాన్సర్కు సైతం దారితీస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినా కూడా ఎక్కువ రంగులు వాడుతూనే ఉన్నాం. ఈ రంగులు బ్రషులతో వేసుకునే ఒక రకమైతే స్ప్రేల రూపంలో ఇంకొక రకం కూడా ఉన్నాయి. ఇలా ఈ హెయిర్ స్ప్రేలు వాడేటప్పుడు వెలుపడే కాంపౌండ్స్, అంటే రసాయనాలు, చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. ఎలా చేరతాయి? మేము తల మీద వేసుకుంటున్నాం కదా అంటారా, మన చర్మాలలో రంధ్రాలుంటాయండి, చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు. ఆ రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఇవి ఈ క్రమంగా ఆస్తమా, ఎలర్జీ, శ్వాసకోశ చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి సహజ సిద్ధమైన రంగులు వేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా చర్మ ఈ రసాయనాలతో కూడిన మందులు వాడితే ఇలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతం విందామా? కొదమసింహం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హరినూతర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరందరి కోసం ఈ పాట.

జుట్టుకు వేసుకునే రసాయనాలే కాదు, ఇంటి ముందు కల్లాపి జల్లే రంగు కూడా హానికరమని వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా మనం వినకుండా పండగలొచ్చినా ఏవైనా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ మన ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ జరిగినా ఇంటి ముందు రంగుతో కూడిన కల్లాపి జల్లుతున్నాం. అలా కాకుండా పేడను ఉపయోగించండి. ఆవు పేడ కానీ గేదె పేడ అయినా సరే ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ రసాయనాలతో కూడిన కల్లాపి జల్లితే ఈ రంగులో అనేక రసాయనాలు ఉన్నాయి. అవి చర్మానికి మీ గుండెకు కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు, అలాగే చాలామంది నిపుణులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఇంటి ముందు జల్లే కల్లాపిని రంగుతో కాకుండా పేడతో అలకండి. అది లేదంటారా ఒట్టి నీళ్లు చల్లి ముగ్గు వేసుకోండి. ఆరోగ్యం ఆనందం. ఇంకా లేదు అంటే మీ ఇంట్లో పసుపు ఉంటుంది, ఆ పసుపుని నీళ్లలో కలిపి కల్లాపి చల్లండి. దానిమీద ముగ్గు అలంకరించుకోండి, మరింత ఆరోగ్యంగా ఉంటుంది. ఉత్తరాల మనోరంజన్లో వినబోతున్న పాట డ్రైవర్ రాముడు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు ఫక్రుద్దీన్ రహీముని, అబ్దుల్ కలాం, సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు, పెద్ద సుబ్బరాయుడు వీరందరూ నంద్యాల జిల్లా నొస్సం గ్రామం నుండి. వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. చివరగా వినబోతున్న పాట కన్న కొడుకు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశ్వరి, సరోజిని, మాయ వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం గ్రామం నుండి.

0: మనోరంజన్ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి మరికొన్ని క్షణాల్లో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1 అక్టోబర్ కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1 అక్టోబర్ కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళీ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ
2: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
1: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 2వ మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి

0: కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పీఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000కు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ,
2: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 78 00 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం.

0: జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రతిస్పందన అంటే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలపవచ్చు. 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మరి ఫోన్ లైన్లో మహిళలు సిద్ధంగా ఉన్నారండి, పలకరించేద్దాం. హలో
1: హలో
0: హలో, మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే, మీరు సుధీర్ కుమార్ మేడం?
0: అవునండి. మీరు
1: బాగున్నాం మేడం?
0: బాగున్నామండి. విజయలక్ష్మి గారు చెప్పండి, మహిళా భారతి కార్యక్రమాలు విన్నారా?
1: అన్ని విన్నాను మేడం.
0: చెప్పండి మరి మీ అభిప్రాయం.
1: బాగున్నాయి సూపర్ మేడం.
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.
0: అదొక్కటి చెప్పడానికి ఫోన్ చేశారన్నమాట.
1: కాదు, ఆదివారం పాటల పల్లె కింద మేడం
0: ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా
1: మేడం చెప్పారు, పాటలు బాగా మాటలు బాగా చెప్పారు మేడం. సోమవతి మహిళా సేవంతి విన్నా మేడం. తర్వాత అందమే ఆనందం, పిల్లలకు శిక్ష కాదు శిక్షణ అనే అంశం బాగా మంచి టాపిక్ బాగా చెప్పారు మేడం.
0: ధన్యవాదాలండి. సరే మరి మరో శ్రోతను పలకరించేద్దామా?
1: ఇంకా ఉన్నాయి మేడం,
0: మరి తొందరతో, ఎందుకంటే శ్రోతలు లైన్ లో సిద్ధంగా ఉన్నారు.
1: గురువారం
0: అభిప్రాయ వేదిక మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా అని అపర్ణ గారు అభిప్రాయ వేదికలో పాల్గొన్నారు. పాల్గొన్నారా? మీ అభిప్రాయాన్ని చెప్పారన్నమాట. సరే మరి వంటలు, వంట వార్పులోని వంటలు ప్రయత్నిస్తున్నారా?
1: కొన్ని ప్రయత్నం చేస్తాను
0: మేడం. ఓకేనండి.
1: ఓకేనండి.
0: విజయలక్ష్మి గారు మరో శ్రోతను పలకరించేద్దాం. హలో హలో, మహిళా భారత్ ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అండి. మీ పేరు? ఏం లక్ష్మీదేవి గారు, నిద్రపోతున్నారా? అదే కదా, అదే నిద్ర మత్తులో వినిపిస్తూ ఉంటే. ఏ ఊరండి? లక్ష్మీదేవి గారు ఏ ఊరండి?
2: నాటకీ బాగానే ఉంటాయి మాధవరం నాటకీ, మూడు గంటలకు వచ్చే నాటకీ బాగుంటాయి. మూడు రెండు గంటలకు పిల్లల కార్యక్రమాలు బాగుంటాయి. నాటకాలు మధ్యాహ్నం కూడా వస్తాయి, బాగానే ఉంటాయి నాటకాలు.
0: లక్ష్మీదేవి గారు ఏ ఊరండి మీది?
2: మాది ఎస్టేట్.
0: ఎస్టేట్? మీరు నిజంగానే నిద్రలో ఉన్నారని బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మహిళా భారతి కార్యక్రమాలపై ప్రతిస్పందన అంటే మొత్తం ఆదివారం వచ్చే ప్రోగ్రామ్ లపై ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. ఓకేనండి. హలో, కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ ప్రయత్నించండి. హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?

0: నమస్తే అండి శివమ్మ గారు.
1: పండగ రోజు ఇది నాటికి బాగుండేది మేడం. మంజుల మేడం, రవికుమార్ సార్, వినాయకుడు పండగ మళ్ళీ ఒకసారి మహిళా భారతిలో పోయింది మేడం.
0: మళ్ళీ ఎందుకంటే అది పండగ రిలేటెడ్ కాబట్టి కొంచెం పండగ అప్పుడు వేస్తే బాగుంటుంది కానీ తెలియజేస్తాం, అధికారులకు తెలియజేస్తాము.
1: బాగుంది, పొద్దు కొంతమంది వినిందరు కదా, బాగుంది మేడం, ఆశ్చర్యంగా బాగుంది. అత్త కోడలు మనవాడు అందరు బాగుంటారు సారు, బాగా వాళ్ళకు దీవెన చేయడము
0: సారు దేవుడు అయిపోయినారు కదా అందులో.
1: రాజకుమార్ సార్, మంజుల మేడం కూడా బాగుంది మేడం, మాటలు అందరు బాగున్నాయి.
0: మంజుల మేడం గారి గురించి చెప్పనవసరం లేదన్నమాట.
1: అవును మేడం, బాగుంటది, ఏ దేనికైనా బాగా చెప్తుంటది మేడం అన్ని మాటలు.
0: ప్రస్తుతం లేకపోయినా ఆమె స్వరం మాత్రం నిలిచే ఉంటుంది ఎప్పటికి.
1: అవును మేడం, బాగా మాటలు అంతా బాగుంటాయి మేడం. ఆదివారము పాటల పల్లకి శైలజ మేడం చెప్పింది మేడం, బాగున్నాయి పాటలు.
0: ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా వినిపించారు.
1: అవును మేడం, పాటలు బాగా మంచి పాటలు వినిపించింది మేడం, బాగున్నాయి.
0: ఆత్రేయ గారు ఏం రాసినా అలాగే ఉంటాయి. ఆత్రేయ గారి ప్రతి పాటలు
1: పాటలు బాగుంటాయి,
0: అర్థవంతంగా ఉంటాయి అన్నమాట.
1: పాడాలని ఉన్నదేనే పాటలు బాగున్నాయి. ఇంకా శ్యామల మేడం, అవన్నీ సాధికార వరదలు అవుటి వాళ్ళ గురించి ఈనాకం పండ విగ్రహాలు తయారు చేసే అమ్మాయి చాలా చెప్పింది మేడం కొన్ని. ఇంకా అందంలో మీరు అది చెప్పినారు మేడం,
0: పిల్లలకు శిక్ష కాదు శిక్షణ ఇవ్వాలి.
1: అవును మేడం, వాళ్ళు ఏ పని చేసినా మళ్ళీ వాళ్ళని చేయమన్నట్టుగా బాగుంది మేడం, వాళ్ళకు తెలుసుకుంటారు
0: అంతే కదా. అలా కాకుండా మనం అన్ని సమకూరుస్తూ పెడుతూ ఉంటే వాళ్ళన్ని వేసిపోయినా మనమే సర్దుతూ ఉంటే వాళ్ళకు పని విలువ తెలియదు అన్నమాట.
1: పని విలువ లేదు, వాళ్ళకి అర్థమో కాదు, అర్థం కాదు మనం ఏమనుకుంటే కదా.
0: ఎంత కష్టపడతారు అన్ని సర్దడానికి, ఎంత టైం పడుతుంది అనేది అర్థం కాదు వాళ్ళకు.
1: వాళ్ళకు జ్ఞాపకాలు ఉంటాయి, అమ్మ అరుస్తుంది కదా ఏం చేయకుంటుంది. అవును మేడం, ఇంకా మంగళవారం మన ఇండ్లు అప్పుడు వచ్చింది మేడం,
0: నాన్న
1: రోజులప్పుడు
0: సుమనకుమారి గారి అది ముందు వచ్చిండేది మళ్ళీ వేశారన్నమాట.
1: అవును మేడం, ముసలి వాళ్ళు అంటే కొంతమంది అలా చూసుకుంటారు, అమ్మాయి దేవతలాగా వచ్చి తొడుకు తీసుకొని పోయింది మేడం. అమ్మాయి ఎప్పుడో వాళ్ళ ఆయన ఏదో చదువు చెప్పాడని అది ఒక సానుభూతితోనూ ప్రేమతోనూ బాగానే తీసుకుపోయింది మేడం. అవును మళ్ళా మేడం, ఇంకా మహిళా అభిరుచి బుధవారం మేడం, మానసిక ఆరోగ్యం గురించి ఫోన్ల గురువారం మేడం. మానసిక ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి మేడం, ఏదో ఒక సమస్యలు.
0: మానసిక ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్ గా శారీరక ఆరోగ్యం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉంటే ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా
1: ఏముండవు మేడం. భట్టిక్రమ కథలో మీరు సూపర్ గా బాగా చెప్తారు మేడం. విక్రమార్కునికి ఎప్పుడు కష్టాలైనా మేడం, ఏదో ఒకటి
0: అంటే ఏదైనా చెడు ఉన్న దగ్గరే మంచి విలువ తెలుస్తుంది అంటారు. ఆయనకు అలా ఉన్నాయి కాబట్టే మనం ఈ రోజు వాటిని చెప్పుకుంటున్నాం. అంటే ఆయన 2000 సంవత్సరాలు ఉన్నారు కదండి, మనము మహా అంటే 50 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతూనే మనకి ఇన్ని కథలు ఉంటాయి.
1: నిజమే మేడం,
0: ఆయన 2000 సంవత్సరాల కాలంలో
1: ఎన్ని కష్టాలు ఎన్ని సుఖాలు ఎన్ని అనుభవించాలను అని. మేడం నిజమే, కథ బాగున్నాయి మేడం, బాగుంది, బాగా ఇప్పుడు బాగా చెప్తాను మేడం. అప్పుడు ఎక్కువ చెప్తాను, ఇప్పుడు బాగా వినయంగా బాగుంది మేడం.
0: చిన్నగా ధన్యవాదాలండి శివమ్మ గారు.
1: ముల్లంగి ఇది వంట, ఈ బెండకాయ స్నాక్స్ ముల్లంగితో బాగానే చెప్పింది మేడం. మీరు కాదులే మేడం?
0: నేను కాదండి.
1: ముల్లంగి ఏదో పరోటాలు అందులో చెప్పింది మేడం.
0: నిఖితా గారు తెలియజేశారండి.
1: నిజా మేడం, అవు మేడం.
0: ఓకేనండి శివమ్మ గారు, మరో శ్రోతను పలకరించేద్దాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: హలో
2: హలో
0: హలో, మహిళా భారతి ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే మేడం, నేను నాగర్కర్ణ నుండి శాంతమ్మని మాట్లాడుతున్నాను.
0: శాంతమ్మ గారు చెప్పండి.
2: కార్యక్రమాలన్నీ బాగా ఉన్నాయి మేడం.
0: ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది, లేదు మీరు సలహాలు ఇస్తే కొత్త కార్యక్రమాలు రూపొందించడానికి?
2: ఆదివారం పాటల పల్లకి విన్నాను, సోమవారం మహిళా భారతి వినలేదు మేడం.
0: సోమవారం మహిళా భారతి మహిళా స్రవంతి వస్తుంది, అలాగే అందమే ఆనందం కార్యక్రమం.
2: రేడియో ఆన్ చేసేసరికి టైం అయిపోయింది.
0: ఓకే,
2: లాస్ట్ లో ఆన్ చేశాను. ఇంకా మంగళవారం కదా నీకు చాలా బాగుంది నిజంగా కూడా.

0: వంటి వాళ్ళు ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవు కదా వృద్ధులకి.
1: అలా ఉంటారండి, ఎందుకంటే అలా ఉంటారు ఇలా ఉంటారు. లేకపోతే మనుషులందరూ ఒకేలాగా ఉంటే మనం అనుకునేది ఏమి ఉండదు కదా.
0: అవును మేడం.
1: కాబట్టి అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం అనుకుంటాం మన ఊరిని దాటిపోతే గాని మనం బాగుపడం, వేరే ఊరికి వెళ్ళాలి అక్కడంతా బాగుంటది అని. కానీ ఎక్కడైనా మనుషులు రకరకాలుగా ఉంటూనే ఉంటారు. అన్ని రకాల మనుషులు అన్ని చోట్ల ఉంటారు.
0: చాలా బాగుంది కదా నీకు.
1: ఇంకా అండి.
0: బుధవారం మహిళా విరుచిలో చేశాను. ఒకసారి ఫోన్ కలిసి తొందరగా కట్ అయిపోయింది. రెండోసార్లు వేరే నెంబర్ వచ్చారు. అయితే రెండోసారి మాత్రం నేను అడిగిన పాటే వేరే ఆవిడ అడిగారు, శివకుమారి గారు.
1: పోన్లేండి, అలాగే నా మీ కోరిక
0: నేను
1: తీరండి.
0: అడగాలనుకున్నా. అవును మేడం.
1: అభిప్రాయ వేదికలో పాల్గొన్నారా?
0: గురువారం రోజు అభిప్రాయ వేదిక పాల్గొన్నాను మేడం. కాకపోతే నా మాటలు ఇబ్బంది కలిగించవచ్చు.
1: ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే మనం మాట్లాడుతున్నాము అంటే ఆలోచించే మాట్లాడతాం. ఏదైనా
0: నేను అన్నది ఏంటంటే, పని ఒత్తిడి కంటే ఎదుటి వాళ్ళ మాటలే మానసిక వ్యాధులకు గురి చేస్తాయని.
1: అంతే
0: అలాంటి వాళ్ళ
1: కదండి,
0: మాట
1: అది కూడా కారణమే కదా. ఎదుటి వ్యక్తులను చిన్న మాటతో
0: అందరూ
1: మనం
0: చిన్న
1: ఎంతో బాధ
0: చిన్న
1: పెట్టచ్చు.
0: ఎలాంటి పనులు చేసినా తప్పులు వెతకడం, అలాంటి వాళ్ళ మాటలే మానసికాన్ని గురి చేస్తాయి. అలా మాటలు పట్టించుకోదాన్ని.
1: ప్రతి ఒక్కరికి మా జీవితంలో కొన్ని దెబ్బలు తగిలి ఉంటాయి, వాటిని అనుసరించి ఎవరైనా చెప్తూ ఉంటారు.
0: నేను అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను కాబట్టి
1: ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏవైనా మాటలు వస్తున్నాయి, ఏదైనా మనం మాట్లాడాము అంటే మన జీవితంలో తగిలిన దెబ్బలు వాటి పర్యవసానంగానే వస్తాయి తప్ప మనకు వేరే రాగా రావు. అది కూడా చాలా
0: అలాంటి
1: పెద్ద
0: వాళ్ళ మాటలు
1: కారణమే.
0: మనం పట్టించుకోవద్దు. నచ్చినట్టు టీవీ చూడడం, రేడియో, నేను రేడియో విన్నాక నా కొంచెం ధైర్యంగా ఉంటున్నాను.
1: ఓకేనండి శివమ్మ గారు, ధన్యవాదాలు. ఇలాగే రేడియో వింటూ ఉండండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండండి. మరి మరో శ్రోతను పలకరించేద్దాం.
0: నిన్న శుక్రవారం రోజు కూడా విన్నాను విక్రమార్క. సస్పెన్స్ లో ఉంచుతున్నారు ఎప్పుడు మీరు.
1: అలా అంటే కథ అంతా చెప్పేస్తే మళ్ళీ ఇంకొక కార్యక్రమం రావాలి, మళ్ళీ
0: అవును
1: రావాలి కదా.
0: బాగుంది, ఒక టీవీ సీరియల్ లాగా
1: టీవీ
0: సస్పెన్స్ లో
1: సీరియల్ అంతే
0: ఉంటుంది.
1: కదండి, సాగదీసి సాగదీసి వారిని చూపిస్తుంటేనే కదా మనం చూస్తూ ఉన్నాం.
0: సస్పెన్స్ లో ఉంటుంది.
1: అలాగే
0: ఇంకా వంట వార్పులో అది
1: నిఖితా గారు తెలియజేశారు
0: ఏదో పరోటా చెప్పారు,
1: ముల్లంగి
0: ముల్లంగి పరోటా, బెండకాయ స్నాక్స్ చెప్పారు.
1: ఓకేనండి, మీ
0: థ్యాంక్ యూ
1: అభిప్రాయం మీ ప్రతిస్పందనను
0: బాగున్నారు కార్యక్రమం.
1: తెలియజేసినందుకు ధన్యవాదాలు. హలో.
2: హలో మేడం, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
2: రొద్దుటూరు వెంకటరంగమ్మ, పటాన్ కాలేజీ.
1: అమ్మో, పిన్ కోడ్ ఏంటండి?
2: ఏమండి ఫోన్ చేసి వచ్చినానండి. అన్నీ బాగున్నాయి,
1: అన్నీ బాగున్నాయా? అంటే భోజనాలు
2: బాగున్నాయి,
1: భోజనాలు బాగున్నాయా, కార్యక్రమాలు బాగున్నాయా?
2: కార్యక్రమాలు ముఖ్యంగా డాక్టర్ సలహాలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, నాటికలు బాగున్నాయి, అవార్డు బాగుంది, అన్ని బాగున్నాయి మేడం.
1: అన్ని బాగున్నాయి. ఇలా అంటే ఏ పంచాయతీ ఉండదు. సరేనండి.
2: సరే మేడం.
1: హలో.
3: హలో
1: హలో, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి.
3: హలో అండి, సుజన కుమారి గారు, తాడపల్లి భాగవత రంగమ్మనండి.
1: రంగమ్మ గారు చెప్పండి, మీ భాగవతాన్ని మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు.
3: నాకు భాగవతం చెప్తా అంటే నాకు ప్రజలు పేరు పెట్టినారండి.
1: మీరు భాగవతం చెప్తూ ఉంటారా? ఇప్పటికీ చెప్తున్నారా మీరు రంగమ్మ గారు?
3: నేను ఎప్పుడు సాధారణంగా 50 ఏళ్ళు అయింది అండి నేను భాగవతంలో ఉండబట్టి.
1: మీరు టీచర్ గా ఏమో చేశారు కదా?
3: లేదండి, నేను చిన్నప్పుడు 2వ తరగతి చదివేది. నాకు ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నాయి.
1: 2వ తరగతి చదివి భాగవతాన్ని చెప్తూ ఉన్నారు.
3: మా నాయన పంచాంగం సిద్ధాంతి కాబట్టి నాకు కొంతవరకు విద్య నేర్చినాడు.
1: అయినా 2వ తరగతికే భాగవతాన్ని చెప్తూ ఉన్నారంటే చాలా గ్రేట్ అండి.
3: మా ఊళ్ళో టీచరు ఒక 20 ఏళ్ళు చింతలాంజలంలో చెప్తా అన్నాడు. అదే పనిగా పోయి విని వస్తా అన్నా. ఒక 20 ఏళ్ళు విన్నానండి అక్కడ కూడా కాను. కానా ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆకాశవాణిలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి చూడండి. ఈ రోజు ఇప్పుడు
1: తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి తిరుమలలో.
3: మరి పదన ఉదయం కూడా కాను పుట్టపర్తి ఆచార్యుల వారి ఆయనను పండితుడు, మహాపండితుడు గురించి మహా ఒక భక్తి ఒక మార్గాలను భాగవతాలు రామాయణాలు అన్ని కూడా మీ యొక్క కేంద్రం నుంచి.
1: అంతే కదా, చాలా కట్ల బ్రహ్మోత్సవంలో మోహిని అవతారం కదా.
3: అండి మోహిని అవతారం ఇప్పుడు అంతా భాగవతమే చెప్తా అండి అది.
1: మోహిని అవతారం అంటే దాంట్లో వస్తాయి.

0: అంతా కలగలిపి వస్తాయి కాబట్టి దానికి ఈ వ్యాఖ్యాతలు కూడా జోడించి
1: అన్ని
0: సందర్భాన్ని బట్టి మనకు చెప్తూ ఉంటారు వ్యాఖ్యానం.
1: చెప్తూ ఉంటారు. మనకు భాగవతం కూడా నిన్న శుక్రవారం ఉత్తర భాగం కూడా రెండో భాగం చెప్తున్నారు. హిమలత హిమలత గారేమో
0: రంగమ్మ గారు, మరి మరో శ్రోతను పలకరించేద్దామా?
1: అమ్మ అమ్మ, ఒక్క ఒక్క విషయం
0: చెప్పండి.
1: ఈ కార్యక్రమాలు మీరు, నువ్వు బట్టి విక్రమార్క కథలు అందుకు చెప్తానందుకు చాలా ఆనందం ఉండాలి.
0: ధన్యవాదాలు.
1: బడిలో పిల్లలకు ఏ విధంగానూ బోధిస్తాండారో ఆ విధంగా మా ఆకాశం అని శ్రోతలు కన్ని అన్ని కార్యక్రమాలు బోధిస్తాండారు. నీకు ఇదే నీకు అందు మా రవికుమార్ రెడ్డి గారు ఉడిక పెద్ద మాస్టర్ అవుతున్నారు ఇప్పుడు మన ఆకాశవాణికి. మీరు మాకు పిల్లలకు చదువు చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు అన్ని విషయాలు ఉడికాను, కానీ ఇప్పుడు నీ అనుమతించినావు కాబట్టి చెప్పినందుకు నాకు అభిమానము. నీ ఆకాశవాణి అందరికి భగవంతుని అనుగ్రహంతో విరమించుకుంటాను. సుజన కుమారి గారు
0: ధన్యవాదాలండి. రంగమ్మ గారు మీరు ఫోన్ చేసి మాట్లాడినందుకు. హలో హలో, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి.
2: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది ఇక్కడ నంద్యాల జిల్లా మేడం, నా రుద్రవరం.
0: రుద్రవరం నుంచి మీ పేరు?
2: లక్ష్మీదేవి మేడం.
0: లక్ష్మీదేవి గారు, అందరు లక్ష్ములు గారు ఎక్కువ వస్తున్నారు. విజయలక్ష్మి, లక్ష్మీదేవి
2: ఇప్పుడు. అవునా మేడం? అంటే చార్నల్ అయ్యి మేడం, నేను జూన్ 20వ తేదీ చేసిన మేడం. మామూలుగా
0: పర్వాలేదండి, దీనికి ఏమంత లేదు. మామూలుగా అభిరుచి కార్యక్రమంలో అయితే కొందరు శ్రోతలందరూ ట్రై చేస్తుంటారు కాబట్టి దానికి నియమం పాటించండి, గడువు పాటించండి అని అన్నారు. దీనికి ఏం పర్లేదు, ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
2: థ్యాంక్స్ మేడం. ఈ రోజు తగిలింది, మొన్న తగిలింది కానీ కట్ అయిపోయింది.
0: చెప్పండి.
2: అందరూ కొత్త కొత్త టీవీ, మీరు ఒకటి ఆకాశవాణి అంటే అయస్కాంతం లాంటిది మేడం, అది ఒక గురువు లాంటిది. ఎట్టంటే మనం ఏదో కొద్దిగా అటు ఇటు ఇని ఇనక తెచ్చి తెలక ఉన్నా గానీ 6 గంటలకు ఆన్ చేసిన రేడియో ప్రతి ఒక్కటి వస్తుంది. గురువు లాంటిది ఏడ తప్పు జరగకుండా ఎక్కడెక్కడ మనం ఎక్కడన్నా పోయి చూడాల్సిన అవసరం లేదు. రేడియో ఉంటే చాలా ఆటోమేటిక్ అన్ని వస్తాయి మన ఇంట్లోకి.
0: నిజమేనండి, ఎందుకంటే చెడు అనే దాన్ని ప్రచారం చెయ్యని మాధ్యమం ఏది ఉంది అంటే ఆకాశవాణి మాత్రమే.
2: అదే మేడం, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచులాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది అని ఈ 5 గుణాలు మన ఆకాశ కడప కేంద్రానికి మేడం.
0: పిల్లలకు రేడియో చేతికి ఇచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి తెలుసుకొని ఉంటారనమాట కొత్త విషయం. అలా కాకుండా సెల్ ఫోన్ గానీ ఏవైనా ఇచ్చి వేరే కార్యక్రమాలను చూడమని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళు చెడు నేర్చుకునే ప్రమాదం కూడా ఉంది అని మనకు ఒక మూల ఏదో భయం ఉంటుంది.
2: అవును,
0: రేడియో ఇచ్చి వెళ్తే
2: కోల్కపోకు
0: అలాంటి భయమే ఉండదన్నమాట.
2: కాకపోతే ఇప్పుడు మేడం ఒక్క 10 నిమిషాలు మళ్ళా, ఇప్పుడు మనమే మాట్లాడాలనేదండి. ప్రతి ఒక్క మనిషి మాట్లాడుతుంటే అవి ఇన్ని వినడం మనకు ఒక ఆనందం. అందరితో రోజు ఫోన్లు మత్తుగా వస్తుంటాయి, మనం మాట్లాడుతుంటాం. కాకపోతే ఆకాశవాణి మాట్లాడి అంటే అది ఒక మనిషికి స్వతంత్రం వచ్చిన మెయిన్ మేడం. అందుకోసమే అలా రోజు మాట్లాడుతుంటారు. కాకపోతే మంచిదే, ఒక స్వచ్ఛమైనది నువ్వు సుగంధాలాగా ఉండవు అంటే అది ఆకాశవాణి ఉందని ప్రతి ఒక్కటి. నిన్న ఇది సెప్టెంబర్ 15 మోక్షం ఉండే విశ్వేశ్వరయ్య ఇది చెప్పినారు. మన ఇది పండగ రోజు వాళ్ళది వినాయకమయ్యే పండగది భారీగా భర్తలది చెప్పినాడు. ఏ పాట కావాలన్నీ ఏడ్చన్నారు. ప్రతి ఒక్కటి ఎక్కడో వాళ్ళు గతంలో ఇట్లాంటి వల్ల లేవు అనమాట. ఇప్పుడు వాళ్ళు పుట్టినదేది ఎంఎస్ సుబ్బలక్ష్మిది. ప్రతి ఒక్కటి వచ్చంతకి మనిషికి ఆహ్లాదకంగా తేలిగ్గా ఎటువంటి చెడు లోపలనే ఈ కోసం ఒక్క 10 నిమిషాలు లేడీగా ఏడ్చుకుంటే వార్తలు ఇక్కడివి అక్కడివి అక్కడివి ప్రతి ఒక్క.
0: రేడియో వింటే చదువుకున్న పిల్లల కన్నా రేడియో వినే శ్రోతలకే ఎక్కువగా తెలుస్తుంది అనమాట సమాచారం.
2: అవును మేడం, నేను ఏం చదువు అయితే రాదు. ఎప్పుడో 92లో పెదబాలు చిచ్చేసుకొని ఊరికే సంతకాలు రావి అక్షరాలు నేర్చుకునే. ఇప్పుడు ఈ రేడియో వలన ప్రతి ఒక్కటి కరువు పనిలో మేటిని మండల అధ్యక్షులను ప్రెసిడెంట్ను జిల్లాల ఉపాధ్యక్షురాలను ప్రతి ఒక్క దాంట్లో మేడం అంటే కాదు.
0: ఓకేనండి లక్ష్మీదేవి గారు, మరి మరో శ్రోతను పలకరించేద్దామా? లైన్ లో సిద్ధంగా ఉన్నారు.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: హలో హలో, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు

0: కలిసింది.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: బొబ్బల నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను మేడం.
0: బా, మా రేడియో స్టేషన్కి, ఆకాశవాణికి లక్ష్మి, లక్ష్మి కళ ఉట్టి పడుతుందన్నమాట.
1: ధన్యవాదాలు మేడం.
0: చెప్పండి లక్ష్మి గారు.
1: మేడం, ప్రతి వారం ఈ బేతాళ కథల కార్యక్రమంలో వినిపించే కథలు, అసలు కొత్త కొత్త కథలు, ఇవన్నీ మీరు ఎలా సేకరించారు మాకు ఇలా ఇంత చక్కగా హావభావాలతో అన్నింటితో వినిపించినందుకు ప్రత్యేకంగా చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు.
0: మీరు వినడమే కాకుండా విని మీ అభిప్రాయాన్ని, మీ సమయం కేటాయించుకొని ఫోన్ తగలకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేయాలండి.
1: నమస్తే మేడం. నేను
0: నమస్తే.
1: ఆదివారం ఆత్రేయ గారి పాటలు వినిపించారు, శైలజ కుమార్ అన్నాడమే కదా మేడం?
0: అవునండి.
1: మంచి పాటలు వినిపించారు, బాగున్నాయి. తర్వాత సోమవారం వినలేదు మేడం, మంగళవారం రోజు కథానిక వచ్చిన
0: కథానికండి
1: వచ్చింది కథానిక. తర్వాత బుధవారం రోజు మహిళా అభిరుచి,
0: మహిళా శ్రోతలు కోరిన పాటలు,
1: పాటలు
0: అభిప్రాయ వేదికలో పాల్గొన్నారా గురువారం?
1: లేదు మేడం, విన్నాను మేడం.
0: ఓకేనండి, సరే.
1: శుక్రవారం రోజు మన బేతాళ కథలు ఎలాగో అవి అవి వినే తీరుతాం.
0: ధన్యవాదాలండి, మీలాంటి శ్రోతలు విని. చెప్పండి.
1: వినాయక చవితి రోజు వినిపించారు కదా సార్, శివకుమార్ సార్ నాటిక, హాస్య నాటిక. వినాయకుడు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది, ఎలాగ స్వామిని ఎలాంటి విన్నపాలు విన్నవించుకుంటాము, స్వామి వాటికి ఎలా స్పందిస్తారని రవికుమార్ సార్,
0: వినాయకుని రూపంలో రవికుమార్ రెడ్డి సార్ గారు ప్రత్యక్షం అయిపోయారు అన్నమాట. ఆ రోజు
1: మా ఇంటికి వచ్చేసారు అన్నమాట, రేడియో
0: వాళ్ళందరి.
1: తర్వాత మేడం లక్ష్మీ నిర్మలా గారు కూడా దాంట్లో నటించారు కదా, ఆమె చాలా బాగా చేశారన్నమాట. అత్తగారు అలాగే ఉంటారు, అలాగే చేస్తారు.
0: ఓకేనండి,
1: చాలా బాగా చేశారు మేడం.
0: లక్ష్మి గారు మంచి
1: ఆకాశవాణి కడప కేంద్రంతో మా ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. హలో, హలో, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు లైన్ కలిసింది.
2: హలో మేడం.
0: హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు మర్చిపోయారా, ఈగ మర్చిపోయినట్టు? హలో,
2: హలో, నమస్తే మేడం. హసీనా అండి.
0: నమస్తే అండి హసీనా గారు, బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా రోజులు కాల్ చేస్తున్నారు.
2: చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు ప్రతిస్పందన వినేదానికి, కానీ మా స్పందన చెప్పేదానికి నిన్న నేను ఆబ్సెంట్ మీ ప్రోగ్రామ్. విన్నప్పుడు చెప్పాలని యాంగ్జైటీ లో ఉన్నప్పుడు మీరు ఆబ్సెంట్, మీరు వచ్చినప్పుడు నేను ఆబ్సెంట్ అనమాట.
0: పర్లేదండి, కార్యక్రమం విని బాగుంది అని మనసులో అనుకున్నా కూడా అదొక ఆనందం అనమాట.
2: అంటే వినలేదు మేడం, నేను వచ్చేటప్పటికి రెండు అయింది ఇంటికి.
0: అవును,
2: అది మిస్ అయిపోయాను అని చెప్తున్నాను. మీరు ప్రోగ్రామ్ కి వచ్చిన రోజే మీ ప్రోగ్రామ్ గురించి, మీ పర్ఫార్మెన్స్ పక్కన వాళ్ళ అనౌన్సర్స్ తో చెప్పేదానికి, మీకు చెప్పేదానికి మాకు కొంచెం తేడా అనిపిస్తుంది అనమాట.
0: ప్రోగ్రామ్స్ అయిపోతూనే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు, గమనిస్తూనే ఉంటాం. ప్రోగ్రామ్ ఇలా అయిపోతూనే అలా మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ.
2: అంటే ఇవి మహిళా భారతికి డైరెక్ట్ చెప్తాను కాబట్టి ఇవి మాక్సిమం పెట్టాను అనమాట, ఎందుకంటే రెండు సార్లు రిపీట్ గా ఎందుకు లేనేసి మేడం, ఇవి శనివారం రోజు చెప్తా ఉంటాను. మిగతా ప్రోగ్రామ్స్ గురించి ప్రొద్దున కూడా చాలా మంచి ప్రోగ్రామ్ ఇంకా పంపించలేదు మేడం, చాలా మంచి ప్రోగ్రామ్ వినిపించారు.
0: బాగా అలర్ట్ గా ఉన్న శ్రోతలలో మీరు ఒకరు, చాలా మంది ఒక 10-15 మంది దాకా ఉన్నారు, వాళ్ళు అలా ప్రోగ్రామ్ అయిపోతూనే ఇలా మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్లు ఏదన్నా అయిపోతూనే ఇక్కడ అనౌన్సర్లుగా ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వీళ్ళ నుంచి వచ్చిందా ఏమొచ్చింది అని.
2: అంటే ఏదన్నా కొంచెం వంట ప్రోగ్రామ్ అది ఇది ఎతికినా పంపించలేకపోతాను మేడం, తర్వాత నా తీరుగా చూసుకొని పంపిస్తా ఉంటాను, లేకపోతే ఖాళీగా ఉంటే వెంటనే స్పందన పంపిస్తా ఉంటాను. కొద్దిగా పంపించలేకపోయాను, నోట్ చేసుకున్నాను. ఆదివారము చాలా రోజుల తర్వాత శైలజ మేడం వచ్చారు,
0: ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా పాటలు వినిపించారు,
2: సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించారు, చాలా మంచి వినిపించారు మేడం. మామూలుగా పాత పాటలు సందర్భానికి తగినట్లుగా శైలజా మేడం ఇంతకు ముందు వచ్చేటప్పుడు వినిపించేవారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ అలాగే వినిపించి

0: ఉంటారు, చాలా ఆనందం అనిపించింది కూడా.
1: తప్పనిసరిగా వింటూ ఉంటారు ప్రోగ్రామ్ ని.
0: మహిళా స్రవంతిలో శ్యామలా మేడం చెప్పారు, మీరు హైలైట్ మేడం ఎలా తీసుకొస్తున్నారు?

0: ధన్యవాదాలు.
1: మీలాంటి
0: మహిళా
1: శ్రోతలందరూ
0: స్నేహితులు,
1: ఉన్నంతకాలం కొత్తగా చేయాలి అన్న ఉత్సాహం ఉంటుంది ఖచ్చితంగా.
0: అదే అందమే ఆనందంలో పిల్లలకు శిక్ష కాదు శిక్షణ ఇద్దాం అనేటువంటి టాపిక్ చాలా బాగా హైలైట్ గా ఉండేటట్లుగా క్రియేట్ చేశారు మేడం.
1: చాలా
0: చెప్పడం కూడా
1: ధన్యవాదాలు.
0: అందరినీ ఆకట్టుకునేది కూడా అదొక కళ.
1: ధన్యవాదాలండి.
0: మంగళవారము మన ఇల్లు కథానిక కోడూరు సుమన కుమార్ గారిది, ఇది 4వ సారి వచ్చింది. అయినా కూడా చాలా మంచి టాపిక్ అనమాట, కోడలు అత్తను అలా చేయకూడదు అనేసి. మన మహిళా శ్రోతలు అది వింటారు కాబట్టి అలా చెయ్యరనే అనుకుంటున్నాం, ఎందుకంటే రేడియో ఫాలోయింగ్ ఉండే వాళ్ళు అన్నింట్లో కూడా ముందు బెస్ట్ లో ఉంటారు అనమాట. ఒకరికి చెప్పేవాళ్లే
1: ఈ రోజు అందుకే
0: చెప్పేవాళ్లే
1: మనము రంగులు వేసుకుంటూ ఉంటాం కదా తలకు, దాని గురించి కూడా చెప్పాము ఈ రోజు. కొంచెం కలర్స్
0: విన్నాను మేడం.
1: తగ్గించండి, ఇంటి ముందు జల్లే కల్లాపి రంగులతో వెయ్యొద్దండి, చాలా డేంజర్ అవుతుంది అని.
0: అదే మీరు ఉత్తరాల ద్వారా చాలా మంది వింటా ఉంటారని ఆ టాపిక్ కూడా, నేను కిచెన్ దగ్గరే కాబట్టి అన్ని వింటా ఉంటాను మేడం.
1: అవును,
0: చెప్పారు
1: మా ఉత్తరం అన్ని ఉంటుందని దాన్ని తీసుకున్నాము.
0: వాట్సాప్ పాటలు మాది కూడా వినిపించారు, మా ఫ్రెండ్స్ అందరివి కూడా పంపిస్తా ఉంటాను మేడం. మంగళవారం రోజు మాత్రము, బుధవారము మహిళా విరుచికి కూడా పాల్గొన్నాను, ఇంకా ఎక్కువ టైం తీసుకున్నాను, వేరే శ్రోతకు అవకాశం లేదు కాబట్టి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
1: హలో
2: మేడం.
1: నమస్తే అండి.
2: విజయలక్ష్మి మేడం.
1: విజయలక్ష్మి గారు చెప్పండి. కంగుమన్న వాయిస్ మీది.
2: అప్పుడు అంటే పుష్పరాజు గారు అలే అనేవారు, మంజులాది అలే అనేవారు. ఇప్పుడు మీరు కార్యక్రమాలు ఆదివారం పాటల పల్లకి విన్నాను మేడం. సోమవారం అయితే కథ విన్నాను, కానీ ఉదయం పూట మధ్యాహ్నం ప్రోగ్రామ్ వినలేదు. ఎందుకంటే వినాయకుడు సందడి చేసుకున్నంత పని ఉంటుంది కదా, ఆ కార్యక్రమం వినలేదు. మంగళవారం కథానికి విన్నాను, బుధవారం మహిళా అభిరుచి విన్నాను, గురువారం వచ్చేసి అభిప్రాయం మాలిక నేను కూడా పాల్గొన్నాను. అందరూ బాగా చెప్పారు, నేను కూడా బాగానే చెప్పానా అని అనుకుంటున్నాను నా మనసుకు.
1: అంతేనండి, మనం చెప్పేదే మనకు హైలైట్, అంతే మనకు మనమే హీరో హీరోయిన్ల.
2: నిన్నైతే వినలేదు మేడం, మా వినాయకుని వేరే చోట
1: నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది మిస్
2: అయిపోయారు మేడం.
1: సరేనండి, విజయలక్ష్మి గారు మరో శ్రోత పాపం
2: చాలా బాగుంది. మంజులాదేవి గొంతు చార్నాళ్ళక వినక మళ్ళీ విన్నాం, చాలా సంతోషంగా ఉంది మేడం. ఆ కథ కూడా ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంటుంది మేడం.
1: అంతే కదండి హాస్యం అనేది. ఓకేనండి,
2: అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీళ్ళు నిమజ్జనానికి వెళ్తున్నారు, చాలా
1: ఓకేనండి.

0: హలో,
1: హలో, నేను కడప భానుమతి మాట్లాడుతున్నాను మేడం.
0: భానుమతి గారు చెప్పండి. సమయాభావం, చివరి శ్రోత మీరే.
1: అదే అదే లాస్ట్ వీక్ మాట్లాడినాను. ఈ వీక్ మా సిస్టర్ వచ్చింది, ఆమె మైసూరు. ఆమె మన ప్రోగ్రామ్ చూసి ఎంత సంతోషపడుతుందో ఏమో, మాకేం రా ఇలాంటివి. అందుకు యాప్ నేను కూడా డౌన్లోడ్ చేసుకుని, అంటే తనకు ఐడియా లేదు ఇట్లా యాప్ ఉంది మనకు ఎక్కడైనా వినొచ్చు అని చెప్పి. అయినా మన కథానిక ఈ వారం అంతా చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్. అది కూడా ఆమె వచ్చింది, మన ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. కథానిక వినింది, పాటల పల్లకి వినింది, తర్వాత బుధవారం మనం కోరిన శ్రోతలు కోరిన పాటలు, తర్వాత ఈ శుక్రవారం వేస్తారు చూడండి అది
0: బట్టి
1: విక్రమార్క, ఇలాంటివన్నీ విని ఎంత సంతోషపడుతుందంటే అదే చెప్పాలని నాకు ఛాన్స్ దొరికింది. ఈరోజు
0: చాలా ధన్యవాదాలండి, మీలాగా కొత్త శ్రోతలను కూడా పరిచయం చేస్తున్నందుకు, వారి ఆనందిస్తున్నందుకు.
1: చాలా థ్యాంక్స్.
0: ఓకేనండి.

మహిళాభారతి ప్రతిస్పందన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మిడ్ డే న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

మనం వాడే చాలా రకాల ప్యాకెట్లపైన డబ్బాలపైన కొన్ని రకాల గుర్తులుంటాయి, వాటిని గమనించండి అని చెప్పుకున్నాం కదా. అవేంటంటే కలర్స్తో కూడిన గుర్తులు, కొన్ని రంగులుంటాయి. ఇవి ట్రయాంగిల్ షేప్లో కానీ లేదా రౌండ్గా కానీ ఈ గుర్తులు కనిపిస్తాయి, బాగా గమనించండి. ఇవి ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఎందుకు ఇలా ఇస్తారు అని అంటే, ఎరుపు అంటే అత్యంత విషపూరితమైన మందు అని, దీనిపై పాయిజన్ అని రాసి పుర్రే ఎముకల గుర్తులు వేసి ఉంటారు, బాగా గమనించండి. ఇలాంటివి వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని వాడాల్సి ఉంటుంది. అది పైర్లకైనా కావచ్చు, మనుషులకైనా కావచ్చు. ఎందుకంటే ఇవి వాడేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, అలాగే చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇవి వాడిన తరువాత చేతులను, ఒంటిని చాలా శుభ్రంగా శుభ్రపరచుకోవాలి, లేకపోతే చాలా అపాయకరం అవుతుంది. అలాగే పసుపు రంగులో ఉంటాయి కొన్ని గుర్తులు. ఈ గుర్తు ఎక్కువగా త్రికోణాకారంగా కానీ గుండ్రంగా కానీ వేసి ఉంటారు. మీరు వాడే పేస్ట్లపైన కూడా చూడండి ఎక్కువగా, ఎందుకంటే పేస్ట్ అని చెప్పింది ప్రతిరోజు అందరూ దాదాపు ఇప్పుడు వాడుతూ ఉన్నారు కాబట్టి, బొగ్గు ఇలాంటివి ఎవరూ వాడటం లేదు కాబట్టి ఇది చెప్తున్నానన్నమాట. ఆ పేస్ట్ పైన గుర్తు చూడండి, రౌండ్గా వేసి ఉంటుంది. ఇది పసుపు కలర్లో ఉంటే అధిక విషపూరితమైన మందు అని, అత్యంత అధికం అంటే అత్యంతం కన్నా అధికం కొంచెం తక్కువ అని. దీనిపై కూడా పాయిజన్ అని రాసి ఉంటుంది, కానీ వీటిపై పుర్రె గుర్తులైతే ఉండవు, ఎందుకంటే అధిక అత్యంత విషపూరితం కాదు కాబట్టి. ఇది కూడా ప్రమాదకరమైంది. ఇంకా రెండు రకాల గుర్తులున్నాయి, వాటి గురించి తెలుసుకునే ముందు ఈ పాటను వినేద్దాం. పంతులమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి, సాహిత్యం సంగీతం రాజన్ నాగేంద్ర.

మనం వాడే చాలా వస్తువులపైన కొన్ని గుర్తులుంటాయని చెప్పుకున్నాం. వాటిలో ఎరుపు అత్యంతము, పసుపు రంగులో అధిక విషపూరితము అని వీటికి అర్థం. అలాగే నీలం రంగులో కూడా ఉంటాయి, దీనికి అర్థం సాధారణ విషపూరితం అని. ప్రమాదకరమే కానీ అత్యంత ప్రమాదకరం.

రుచికరం కాదు, సాధారణంగా ఉంటుంది అని. ఇక ఆకుపచ్చలో గుర్తులుంటాయి. వీటికర్థం కొద్దిపాటి విషపూరితం అని, అస్సలు లేదు అని మాత్రం కాదు. దీనిపై వార్నింగ్, కాషన్ అని రాసుంటారు. ఈ రంగులను బట్టి దాంట్లో విషం ఎంత శాతం ఉంది అనేది నిర్ణయిస్తారు. కాబట్టి ఇలా డైరెక్ట్గా చెప్పకుండా ఈ గుర్తుల ద్వారా, ఈ రంగుల ద్వారా మనకు చెప్తారు. కాబట్టి మీరు వాడే వస్తువులపై, డబ్బాలపై ఈసారి నుండి ఈ గుర్తులు ఏముంది అనేది చూడండి. ఏ రంగులో ఉన్నాయి ఈ గుర్తులు అని, ఎరుపు రంగులోనా, పసుపులోనా, నీలంలోనా, ఆకుపచ్చలోనా అని. ఎరుపు రంగులో ఉంటే జాగ్రత్త వహించండి, పసుపు రంగులో ఉంటే ఇంకొంచెం జాగ్రత్త వహించండి, నీలం ఉంటే కొంచెం జాగ్రత్త తక్కువైనా పర్లేదన్నమాట, ఆకుపచ్చ అయితే ఇంకాస్త తక్కువైనా పర్లేదు అని. కానీ జాగ్రత్త తీసుకోవడం మాత్రం తప్పనిసరి.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇందులో ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాయిద్యం వింటారు.

మీరింతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షాన్ ఖాన్ గారి సితార్ వాయిద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు.

0: విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గర్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత, భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 3,57,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది.

0: రంగా విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో రెండు తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన రెండు సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్రసముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11 ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్టం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:10. ఇంతటితో మొదటి ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై సాయంత్రం 5 గంటలకు చిత్రసీమతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై నేటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఈ ప్రసారంలో ముందుగా విందాం ఒక చిత్రగీతం.

0: హైదరాబాద్ లోని హోటల్ ట్రిడెంట్ లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తెలంగాణలోని హైదరాబాద్ లో జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ నిర్వహించింది. వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వ్యవసాయ నిపుణులు, ఐసీఏఆర్ సంస్థలు, ప్రగతిశీల రైతులు, ఇతర భాగస్వాములు సదస్సులో పాల్గొన్నారు. సదస్సునుద్దేశించి గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ,
1: ఈ పెహలా ప్రయాస్ థా మారా రీజనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ కా, హమ్ ఇస్కో ఔర్ పర్ఫెక్ట్ కరనే కి కోసిస్ కరెంగే, లేకిన్ ఆజ్ దిన్ భర హమ్నే దేఖా జో హై డిస్కషన్ హువా వో బహుత్ ఉపయోగీ హువా, ఇతనా ముజే జరూర్ లగ్తా ఇస్కో ఔర్ ఇంటరాక్టివ్ బనానే కి జరూరత్ హై. ये केवल स्पीचेज ना हो, इसमें चर्चा हो, डिस्कशन हो, संवाद हो, क्योंकि चर्चा से ही, डिस्कशन से ही नई राह निकलती है. मित्रों, जो चीजें दिन भर में हमने चर्चा की है मैं दोहराना नहीं चाहता, लेकिन कुछ चीजें केवल ध्यान भर आपको दिलाना चाहता हूं. हमारी एग्रीस्टेक के बारे में आप सबने समझा होगा कि कितनी इंपॉर्टेंट है वो. फार्मर आईडी का काम बनाने में प्रगति काफी हुई है. तेलंगाना, कर्नाटका 75% के ऊपर पहुंच गए हैं. तमिलनाडु, कर्नाटका, तेलंगाना में जियो रेफरेंसिंग का काम भी बहुत अच्छा हुआ है और डिजिटल क्रॉप सर्वे में भी अंडमान निकोबार, आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक, केरल, इन लोगों ने पूर्णता हासिल की है. लेकिन मुझे लग रहा है कि जिन राज्यों में मैं दोहरा भर रहा हूं, ताकि आज जो चर्चा की उसमें से

0: ఇండస్ట్రీస్ హౌసింగ్స్ ఎక్సెట్రా హ్యాస్ ఆల్సో డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఇంపాక్టెడ్ ద అగ్రికల్చర్ సినారియో. ద యూనియన్ టెరిటరీ హ్యాస్ ఎ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ అరౌండ్ 49,000 హెక్టర్స్ ఆఫ్ విచ్ అరౌండ్ 30% ఇన్ కల్టివేషన్. 90% ఆఫ్ ద నెట్ సోన్ ఏరియా ఈస్ ఇరిగేటెడ్ విచ్ రిఫ్లెక్ట్స్ ద అబండెన్స్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ పుదుచ్చేరి రీజియన్. అండ్ ద కాంట్రాస్ట్ ద కారైకాల్ రీజియన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ టు విచ్ ఐ బిలాంగ్స్ అండ్ విచ్ హ్యాస్ హెల్ప్డ్ మీ టు అటైన్ దిస్ హైట్స్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద రిసీప్స్ ఆఫ్ కావేరీ వాటర్ ఫార్ కల్టివేషన్. ఫర్దర్ కారైకాల్ రీజియన్ ఈస్ ద టెయిల్ ఎండ్ ఆఫ్ ద కావేరీ రివర్ బేసిన్ విచ్ ఈస్ ఎనఫ్ టు సే అబౌట్ ద డిపెండ్స్ ఆన్ వాటర్ ఫార్ అగ్రికల్చర్. ద యానం రీజియన్ ఈస్ సస్టైనబుల్ అండర్ అగ్రికల్చర్ అండ్ మాహే రీజియన్ అండ్ వెస్టర్న్ కాస్ట్ ఆర్ మోస్ట్లీ స్పైసెస్ అండ్ కండిమెంట్స్. ద యూటీ ఆఫ్ పుదుచ్చేరి ఈస్ వెరీ మచ్ కాన్షియస్ అండ్ నీడ్ టు సస్టైన్ అగ్రికల్చర్ అండ్ హెన్స్ హ్యాస్ ఇనిషియేటెడ్ డైవర్సిఫికేషన్ అండర్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అస్ ఎ లాంగ్ టర్మ్ మెజర్స్. ఫ్రమ్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ద మినిస్ట్రీ వాస్ గ్రేసియస్ ఎనఫ్ టు ఎక్స్టెండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండర్ నేషనల్ మిషన్స్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ నియర్లీ 80% ఆఫ్ ద టార్గెట్ ఇన్ రాబి 2025. వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ ఆంపియస్ స్కీమ్స్ ఫార్ ది రాబి 2026 ఆల్సో టు ఫర్దర్ డైవర్సిఫై ఫ్రమ్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి హ్యాస్ ఆప్టెడ్ ఫర్ ఆత్మనిర్భర ఇన్ పల్సెస్ ఇన్ విచ్ అన్ ఆంబియస్ టార్గెట్ ఫర్ 1000 హెక్టేర్స్. ద యూటీ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అండర్ ద స్టేట్ ప్లాన్ ఈస్ ఆపరేటింగ్ మెనీ కాంపోనెంట్స్ అండ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్. యూనియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ద యూటీ ఆఫ్ పుదుచ్చేరి ఈస్ ఆపరేటింగ్ టూ మార్కెట్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్లాట్ఫామ్ అండ్ ఐఎమ్ ప్లీజ్డ్ టు సే దట్ ద ఈనామ్ మండి పుదుచ్చేరి బ్యాక్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫార్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫార్ ద ఇయర్ 2019. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి హెస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ద లేటెస్ట్ అగ్రికల్చరల్ ప్రొసీజర్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ ఎ వెరీ థాట్ఫుల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ పైలటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ. ఈ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి ఇన్ ఎ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫర్దర్ టు మేక్ యూస్ ఆఫ్ ద జనరసిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అండర్ ద స్టీవర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ ఇన్ ఎక్స్టెండింగ్ మ్యాగ్నమస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హాస్ సబ్స్క్రైబ్డ్ ఫర్ ఆల్ ద సర్టన్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్.
1: గౌరవ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ సదస్సునుద్దేశించి మాట్లాడారు.
2: ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్. డ్యూరింగ్ టుడే సెషన్స్ వీ హావ్ విట్నెస్డ్ మెనీ యూస్ఫుల్ ఐడియాస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. తెలంగాణ అండ్ అదర్ సదరన్ స్టేట్స్ హ్యావ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ది సొల్యూషన్స్ దే హ్యావ్ డెవలప్డ్ ఫర్ ఫార్మర్స్. అవర్ క్రాప్స్ అండ్ లోకల్ కండిషన్స్ మే బి డిఫరెంట్ బట్ మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై అవర్ ఫార్మర్స్ ఆర్ కామన్. రైజింగ్ కాస్ట్, క్లైమేట్ చేంజ్, వాటర్ షార్టేజ్, ఫర్టిలైజర్ సప్లై అండ్ మార్కెట్ ప్రైసెస్. టుడేస్ డిస్కషన్స్ హ్యావ్ బీన్ గివెన్ అస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ అండర్స్టాండ్ హౌ సక్సెస్ఫుల్ ఐడియాస్ ఫ్రమ్ వన్ స్టేట్ కెన్ బి యూస్ఫుల్ టు ఫార్మర్స్ ఇన్ అదర్ స్టేట్స్. ఇన్ తెలంగాణ farmer welfare is our first priority. Under Raitu Bharosa we are giving 12,000 per acre every year. So far 36,000 crores has been released directly into farmers' accounts. During Vanakalam 2026 alone 9,000 crore was

0: was credited to 70 lakh pattadars within just 9 days. We have also implemented a major farm loan waiver. We waived crop loans up to 2 lakh per farmer family in one go. Nearly 21,000 crores was spent on our first year, benefiting nearly 25 lakh farming families. Under Raitu Bima, during the last 3 years, we have paid 3,500 crore as premium, giving protection to more than 42 lakh farm families, sir. Our aim is simple, to stand with the farmer to every stage. Earlier today, Raitu Nestam was presented as one of Telangana's successful initiatives. I will not go into the details again. Our experience has shown that technology can reduce the distance between the farmer and the expert and help farmers to get the right advice at the right time. Another successful experience in our Urea app, we introduced the during last Rabi to make urea distributions simple, fair and transparent. Our officers developed it, our field staff implemented it, and most importantly, our farmers accepted it successfully. I congratulate our officers for this innovation and our farmers for supporting it. We are happy that technology-based fertilizer distribution is now being taken forward at the national level. A good idea should not stop at the state border. It should benefit farmers across the country. With the same positive approach, Telangana is supporting the Government of India's Framework for Fertilizer Sale, FFS, keeping in view of the long-term benefits to farmers. Honorable Union Minister, sir, I would like to place a few important issues of Telangana farmers before you. First off, oil palm. Telangana has responded very positively to the Government of India's National Mission of Edible Oils, oil palm. Under this mission, Telangana has additionally brought nearly 1 lakh hectares under oil palm cultivation. Nearly 72,000 farmers are now part of the oil palm program in our state. Our farmers came forward with confidence because both the central and state governments encouraged them.
1: ఆ తరువాత గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు సభనుద్దేశించి మాట్లాడారు.
2: సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అగ్రిటెక్ విధానంలో మొన్నే ఫార్మరీ ఐడి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఫార్మర్ ఐడిలో ఇప్పటికే 86% కంప్లీట్ చేశాం. వితిన్ 10 డేస్లో 100% కంప్లీట్ చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మర్ ఐడిలో కానీ, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ఏదైతే డిఏపి అదేవిధంగా యూరియా యాప్లో రైతులకి ఇమ్మని చెప్పి ప్రతి రాష్ట్రంలో 1-2 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏపీ ఎయిమ్స్ 2.0 అని

0: చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సంవత్సరం ఆ యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేశాం. గత సంవత్సరం యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు వచ్చాయి, యూరియా చాలా వరకు పక్కదారి పట్టింది. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ ఎయిమ్స్ యాప్ 2.0 ద్వారా సమర్థవంతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా యూరియాని డిఏపీని సప్లై చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. చివరగా ఏపీ ఎంఐపీ, ఫస్ట్ గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 100% ఏపీ ఎంఐపీలో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేకంగా నిరంతరం సహకరిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరఫున, రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
1: చివరగా సంజయ్ కుమార్ అగర్వాల్ ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
2: మీరింతవరకు హైదరాబాద్ లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య, సహకారం శ్రీ కె రాజేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.

ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే

8562244119 అను నంబర్కు వాట్సప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో

కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిత్రసీమ. ముందుగా విందాం సితారా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినది.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత సీతాకోకచిలుక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడినది. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో, తర్వాత ఇళయరాజా సంగీత నిర్వహణలో సీతారామశాస్త్రి గీతం. పాడినవారు జానకి. చిత్రం స్వర్ణకమలం.

0: కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో వినండి. ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: ఈ ప్రసారంలో రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ మరియు శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలు ఈరోజు, సమాచార వేదిక అనంతరం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీ ఎస్ రవికుమారెడ్డి, శ్రీమతి ఉమామహేశ్వరి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంథోనీ అమల్నాథ్. మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం చిన్న చెప్పలి జడ్పి ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 3:00 నాటిక అనివార్యం, రచన శ్రీ బీవీ అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య భక్తి గీతాలు, స్తుతిమాల వింటారు. 6:30 సూక్తి రత్నావళి వ్యాఖ్యాత బ్రదర్ తిప్పిరిపాటి జేమ్స్. 6:35 పొలం కబుర్లు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక అనంతరం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీయస్ రవికుమారెడ్డి, శ్రీమతి ఉమామహేశ్వరి. అనంతరం విజ్ఞాన సమాచారం శ్రీ కె ఆంథోనీ అమల్నాథ్ గారిచే. 7:55 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని. సంగీతం కలగ కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గాయకులు

లు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:30 కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఉదయం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ మరియు శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారులు. 9:30 చిత్రమంజరి. 10:00 వార్తావాహిని. 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ చంద్రశేఖర్ బృందం వారి నాదస్వర వాయిద్యం ప్రసారమవుతుంది. 12:40 ఉత్తరాల మనోరంజని. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీగీతాలు వింటారు. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పలకి వినవచ్చు. 2:15 చిత్రసీమ. 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం చిన్నచెప్పలి జడ్పి ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం. 3:00 నాటిక అనివార్యం. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలకు సొంతిల్లుండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. పేదలకు సొంతిల్లుండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్టణంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్దిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీది హక్కు మీది కాదు, ఈ రోజు నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లు ఉంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్టంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులు

0: అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపై ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే పురుషోత్తం పట్ నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్ కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభమని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వచ్చమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్చ భారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 13న ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్బర్ భారత సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: భారత్ కి ఆజాది కే 75 వర్ష కా హై, ఆజాది కే అమృత్ కాల్ కా హై. ఆత్మ నిర్బర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా

0: కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆదిసేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిసేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛత అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమ రోజగార్ మేళా సమారోహ ఏకపంచాశత్ సహస్రాధికేభ్యః నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ ఏకవింశతిః సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జపాన్ దేశే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్య శ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమ రోజగార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకారీయ సంస్థానేషు ఏకపంచాశత సహస్రాధికేభ్యః నవ నియుక్త యువకేభ్యః నియుక్తి పత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
2: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर

ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చింతామణి రంగస్థల పద్య నాటకం భవానీ సన్నివేశం నుండి చింతామణి పాత్రలో శ్రీవి సావిత్రి గారు పాడిన పద్యాలు విందాం.

కలువకు వెన్నెలనై

చూడండి, నేను మాత్రమే లోటు చేసినాను. తనకు కలిగి

కృష్ణ, కృష్ణ, ఎందుకు స్వామి నాకు ఈ పాడు బతికిచ్చావు? ఎందరి జీవితాలలో నేను పాడు చేశాను. ఎందరో వాళ్ళ సంసారం, వాళ్ళ ఉప్పు పప్పు ఏది లేకుండా, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారంని భంగం చేసిన జీవితం స్వామి నాది. ఎందుకు కృష్ణ ఇలాంటి జీవితం ఎందుకు ఇచ్చారు తండ్రి? కృష్ణ, ఒక్కసారి నీలో నన్ను కలుపుకొని ఈ పాడు జీవితానింటి వెలుగు నింపు.

కృష్ణ కృష్ణ, ఈ దీనులాలని రక్షించుటకు స్వామి మీ ఎలుగనిచ్చినావా, మీ దర్శనమిచ్చినావా స్వామి, ఎంత కరుణామూర్తి తండ్రి. గిరిధర గిరిధర.

మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చింతామణి రంగస్థల పద్య నాటకం భవానీ సన్నివేశం నుండి చింతామణి పాత్రలో శ్రీ వి సావిత్రి గారు పాడిన పద్యాలు విన్నారు.

0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: కర్రపెండలం సాగు గురించి తెలుసుకుందాం. కర్రపెండలం పంటని కసావా లేదా టాపియోకా అని కూడా అంటారు. కర్రపెండలం దుంప సాగు మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ సాగు చేయబడుతున్నప్పటికీ ప్రధానంగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ఉడకబెట్టి తినడానికి ఉపయోగించే పదార్థాలతో పాటు పారిశ్రామికంగా స్టార్చ్, సగ్గుబియ్యం, బయోఫ్యూయల్ తయారీకి ఈ కర్రపెండలాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వివిధ దాణా తయారీ పరిశ్రమల్లో కూడా ఈ కర్రపెండలాన్ని వాడుతున్నారు. ఆకుల్లో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల పశువుల మేతగా వినియోగించబడుతోంది. అంతేకాక ఎరి, పట్టిపురుగుల పెంపకానికి ఈ కర్రపెండలం చాలా అనుకూలం. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారపు పంటగా మరియు ఆరుతడి పంటగా కూడా సాగు చేయొచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్నట్లయితే గనక సంవత్సరం పొడవునా కూడా ఈ కర్రపెండలాన్ని సాగు చేయొచ్చు. తేలికపాటి ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలలు ఈ కర్రపెండలం సాగుకు అనుకూలమైన నేలలు. క్షారభూములు, బరువైన అలాగే మురుగునీరు పోని నేలలు పనికిరావు. ఇక కర్రపెండలంలో మేలైన రకాల విషయానికి వచ్చినట్టయితే సగ్గుబియ్యం కోసం సాగు చేసేటైతే H226 రకం. దీని పంటకాలం 8 నుండి 10 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28% ఉంటుంది. కొమ్మలు పాక్షికంగా వస్తాయి. దుంపలు లేత గోధుమ రంగులో తెల్లగా ఉంటాయి. ఇంకొక రకం H165. ఈ రకం పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 24%. పక్క కొమ్మలుండవు. దుంపలు శంఖాకారంలో గోధుమ రంగులో ఉంటాయి. చీడపీడలను అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే రకం. ఇంకొక రకం TCH2. దీన్ని శ్రీప్రభ అనే పేరుతో పిలుస్తారు. దీని పంటకాలం 9 నుండి 10 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28%. దీని కొమ్మలు పాక్షికంగా విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. అలాగే మెట్ట ప్రాంతాల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లోనూ కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక H 490/92. దీని

పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులు, పిండి శాతం 24%, పాక్షికంగా కొమ్మలు విస్తరిస్తాయి, తినడానికి కూడా పనికొచ్చే రకం. S856 దీన్నే శ్రీప్రకాష్ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 7 నుండి 8 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఎకరానికి, పిండి శాతం 30%, అలాగే పక్క కొమ్మలుండవు, స్వల్పకాలిక రకం, వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. CI 649 ఈ రకాన్ని శ్రీజయ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 6 నుండి 7 నెలలు, దిగుబడి 10 నుండి 12 టన్నులు ఎకరానికి, 26% పిండి ఉంటుంది, పక్క కొమ్మలుండవు, స్వల్పకాలిక రకం, వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక తినే రకాల విషయానికి వచ్చినట్టయితే M4 ఇది 7 నుండి 9 నెలల కాల పరిమితి కలిగిన రకం. 7 నుండి 8 టన్నులు ఎకరానికి దిగుబడి, పిండి శాతం 20%, పక్క కొమ్మలుండవు, దుంప లేత గోధుమ రంగులో ఉండి కండ తెల్లగా ఉంటుంది, దుంపలు పొడవుగా 6 నుండి 8 వరకు ఉంటాయి. ఇంకొక రకం కాండ్రకోట, ఈ రకం 9 నుండి 12 నెలల కాల పరిమితి కలిగిన రకం. 3 నుండి 4 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది, 16 నుండి 20% పిండి శాతం ఉంటుంది, పక్క కొమ్మలు ఉంటాయి, దుంపలు సన్నగా పొడవుగా 8 నుండి 10 వరకు ఉంటాయి, దుంపల మీద చర్మం ముదురు గోధుమ రంగులో ముడతలతో ఉంటాయి. వీటిని ఉడికించి గాని కాల్చుకుని గాని తింటారు. ఇక కర్రపెండలలో ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే కర్రపెండలాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేయాలి. 7 నుండి 10 నెలల వయస్సు గల చీడపీడలు లేని మొక్కల నుండి బలమైన కొమ్మలను విత్తన కర్రగా సేకరించాలి. విత్తనపు కొమ్మల లేత కొన భాగాన్ని, మొదలు మధ్య భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కోసి నాటుకోవాలి. నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే నేలను 30 నుండి 35 సెంటీమీటర్ల లోతుగా 3 లేదా 4 సార్లు బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, చెదల నివారణ కోసం 20 కిలోల లిండే లేదా మిథైల్ పెరాథియాన్ వేసి కలయదున్నాలి. ఈ కర్రపెండలలో నారుమడి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి సుమారుగా 5,000 ముచ్చలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరమవుతాయి. 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మ ముచ్చల్ని తయారు చేసుకోవాలి. నాటే ముందు ఈ ముచ్చలను మ్యాంకోజబ్ 3 గ్రాములు మరియు డైమిథేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 5 నిమిషాలు ముంచి నారుమడిలో పక్క పక్కనే నాటుకోవాలి. నారుమడికి ప్రతిరోజు అవసరాన్ని బట్టి నీటిని పోసుకోవాలి. ముచ్చలు 7 నుండి 10 రోజుల్లో వేళ్లు తొడిగి నాటడానికి సిద్దంగా ఉంటాయి. కర్రపెండలం సాగులో విత్తన కర్ర గనక తక్కువగా ఉన్నట్టయితే మినీ సెట్ పద్ధతి ద్వారా తక్కువ కర్ర నుంచే ఎక్కువ మొక్కలు వచ్చే వీలుగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కర్రలో లేత భాగం నుండి ముదురు భాగం వరకు 2 కణుపులు ఉండే ఏ భాగాన్నైనా సరే 2 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించుకుని నారుమడిలో వరుసల మధ్య 5 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. సాంప్రదాయ పద్ధతిలో 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కాండం ముక్క నుండి ఒక మొక్క వస్తుంది. అదే ఈ మినీ సెట్ పద్ధతిలో 20 సెంటీమీటర్ల మొక్క నుండి కణుపుల సంఖ్యను బట్టి 8 నుండి 10 మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇక కర్ర పెండలాన్ని నాటే విధానాన్ని గనక మనం చూసినట్టయితే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చల్ని వరుసల మధ్య మొక్కల మధ్య ఎటు చూసిన 90 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. భూమిలో తగినంత తేమ లేనప్పుడు నాటే చోట కొద్దిగా నీటిని పోసి నాటుకోవాలి. నాటిన 10 నుండి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవు కలిగిన ముచ్చలతో భర్తీ చేసుకోవాలి. ఇక కర్రపెండలం సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి 24 కిలోల నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువు నాటడానికి ముందు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నత్రజనిని యూరియా రూపంలోనూ, పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 3 సమభాగాలుగా చేసి నాటిన 30 రోజులకి, 60 రోజులకి, అలాగే 90 రోజులకి పైపాటుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క చుట్టూ 10 సెంటీమీటర్ల దూరంలో వలయాకరపు గాడిలో వేసి మట్టితో పూడ్చాలి. ముందుగా అలసంద పంట వేసి తర్వాత కర్రపెండలం పంట వేయడం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అలసంద పచ్చి రొట్టగా కర్రపెండలం వరుసల మధ్య పెంచి 40 రోజులకి భూమిలో కలియదున్నడం ద్వారా పశువుల ఎరువు అవసరం ఉండదు. జీవన ఎరువులైన అజోస్ పెరిల్లం 2 కిలోలు, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 4 కిలోలు ఎకరానికి వేయడం వల్ల
నత్రజని భాస్వరం ఎరువుల మోతాదును

25% వరకు తగ్గించుకోవచ్చు. పంట నాటిన 15 నుండి 20 రోజుల నుండి 60 నుండి 70 రోజుల వరకు కలుపును నిర్మూలించుకోవాలి. దీనికోసం ఎద్దులతో నడిచే గొరుతో అంతరకృషి చేయాలి. నాటిన 20 రోజులకి ప్రతి మొక్కకు బలంగా ఎదురెదురుగా ఉన్న 2 కొమ్మల్ని ఉంచి మిగిలిన

0: లీటరు 1 లీటర్ నీటిలో కలిపి నేరుగా నేల మీద పిచ్చికారీ చేసుకున్నట్టయితే దాదాపుగా 40 రోజుల వరకు కూడా కలుపు సమస్య ఉండదు. ఇక కర్రపెండలంలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ముఖ్యంగా అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాల్లో 3 నుండి 4 తేలికపాటి తడులు ఇవ్వగలిగినట్లయితే దుంప బాగా ఊరి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. నీటి తడులు ఇవ్వలేని చోట 1% యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని పైరు తడిచే విధంగా నెలకొకసారి ఎకరానికి 200 లీటర్లని పిచికారీ చేసుకోవాలి. కర్రపెండలం నాటిన 7 నుండి 10 నెలలకి పంట కోతకు వస్తుంది. సుమారుగా డిసెంబర్ నెలాఖరు నుంచి మార్చి నెల వరకు పంట దిగుబడి వస్తుంది. కోత ఆలస్యమైన కొద్దీ దుంపలో పిండి శాతం తగ్గి నార పెరిగి నాణ్యత తగ్గుతుంది. దుంప తీసిన వెంటనే ఫ్యాక్టరీకి తరలించాలి. 2 నుండి 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే దుంప తీసిన తర్వాత పచ్చి దుంపల మీద పొరని చెక్కి ముక్కలుగా చేసి 2 వారం రోజుల వరకు ఎండబెట్టాలి. దీనివల్ల తేమ 12 నుండి 13% వరకు తగ్గి ముక్కలు 3 నుండి 4 నెలల వరకు నిల్వ ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కడప కేంద్రం.
1: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
2: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం
4: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్నీ తానై,
3: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి
4: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

రేపు మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం చిన్నచెప్పలి జడ్పీ ఉన్నత పాఠశాల బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 అనివార్యం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎస్ చెన్నరాయుడు బృందం వారి జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు. ఈ కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశం గురించి పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం అనంతరం రైతులకు సూచనలు వింటారు. 7:45 చిత్రసీమ. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యేక

పరీక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గార్లు. 8:30 తెలుగులో, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్త.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000కు పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
2: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానేకా.
1: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
2: भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है. आज करीब आधे रिकॉग्नाइज्ड स्टार्टअप्स टियर 2 और टियर 3 शहरों में है. यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है.
1: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజుగా

మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నావుకాయ్ సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎస్ దబాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ

0: తీయా సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈ రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకున్నా తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొంత కల్తీ కావచ్చు, పురుగు మందుల అవశేషాలు కావచ్చు. ఎందుకనంటే ఆహారమే ఆరోగ్యం, ఔషధం అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రైతులు సేంద్రియ పద్ధతి వైపు వెళ్తూ ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో మనం సాధ్యమైనంత వరకు ఈ పురుగు మందులు, కెమికల్స్ వాడకుండా సాగు చేస్తూ పండిస్తూ ఆర్గానిక్ పంటల్ని తీసుకొస్తూ ఉన్నారు. వినియోగదారులకు కూడా మనం వాడుకోవడానికి కూడా ముందుకొస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి మార్కెట్లో మంచి గిరాకీ రేటు ఉండడమే కాకుండా తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం కూడా అదనంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనతో రైతు ఉన్నారు, ఆదర్శ రైతు కృష్ణగురుమూర్తి గారు. నమస్కారం అండి.
4: నమస్తే
3: సార్. మీరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఉద్యాన పంటలు, వీటి గురించి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఒకసారి మా శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, అలాగే ఈ సాగు వైపు రావాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది, ఎందుకని మీరు ఇటువైపు మొగ్గు చూపారు ఒకసారి?
4: నా పేరు కంభంపాటి కృష్ణగురుమూర్తి. నేను ఎంటెక్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 25 ఇయర్స్ నేను జాబ్ చేశాను.

0: తర్వాత ఇప్పుడు కరెంట్ ఈ రోజుల్లో మనకి ఈ కెమికల్ ఫుడ్స్ మనకి ఎక్కువైపోయాయి బాగా. సో అందుకని నాకు అనిపించింది మనకి పొలం ఉంది కాబట్టి వచ్చి చేస్తూ మంచి ఫుడ్ తయారు చేసి మనం తింటూ నలుగురికి పెట్టచ్చు అని చెప్పి జెన్యున్ గా మనం చేద్దామనే ఉద్దేశంలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను.
1: ఎక్కడ ఏ ప్రాంతం నుంచి సార్ మీరు?
0: నేను ఇక్కడ కొల్లిపురం అండి, తెనాలి దగ్గర.
1: అయితే మీ పూర్వీకులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు?
0: మా నాన్నగారు చేస్తూ ఉండేవాళ్ళు.
1: సరే, అయితే ముందుగా మీరు ఎలా మొదలు పెట్టారు? సహజంగా మనకు ఒక ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళకి తెలుసు. మీకు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కొత్త కదా, ఎంటెక్ మీ బ్యాక్గ్రౌండ్, ప్రైవేట్ కంపెనీలో జాబ్, ఇదనేది పూర్తి కొత్త కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంటనే ఎలా స్టార్ట్ చేశారు?
0: మెయిన్ సోర్స్ ఇస్ యూట్యూబ్. చేస్తే తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయమే చేద్దామని ఆ పద్ధతిలో. ఆవు ఎలాగూ ఉంది ఇంట్లో, సో ఆవు ఉంది కాబట్టి ఆ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ గా.
1: మీ ప్లానింగ్ ఎలా సాగింది సార్? ఆలోచన వచ్చిన వెంటనే మీరు హౌ డిడ్ యు స్టార్ట్, ఎలా మొదలు పెట్టారు?
0: సో ఇట్ ఈస్ బేసికలీ ఫ్యామిలీతో డిస్కస్ చేశాను, వైఫ్ డిస్కస్ చేసి ఆవిడ సంపర్కం తీసుకున్న తర్వాత దెన్ ఐ రిజైన్ మై జాబ్. జాబ్ రిజైన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. ఆవిడ జాబ్ లోనే కంటిన్యూ అయింది.
1: ఎలా మీరు ఏ పంటతో మొదలు పెట్టారండి ముందు?
0: స్టార్టింగ్ వరి, వరి అరటి, అరటి ఒక దిబ్బ మీద పెట్టాను. సో అరటి మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే అరటిలో షెల్ఫ్ లైఫ్ ఉండదు, అండ్ సెకండ్లీ మార్కెట్ లోకి ఇమ్మీడియట్ గా మనం అంత ఆర్గానిక్ గా అరటిని తీసుకునే వాళ్ళు జనం తక్కువ. అరటి వేయడం కష్టం అవుతుందేమో, ఎందుకంటే ఆర్గానిక్ గానే మనం వెళ్ళిన తర్వాత మార్కెట్ లో అన్ని ఈక్వల్ అయిపోతాయి అని అనిపించింది. వరి డిఫరెంట్ వెరైటీస్, 6 varieties వరకు నేను
1: చేస్తున్నాను.
0: మైసూర్ మల్లి, ఇంద్రాణి, బహురూపి, బ్లాక్ రైస్ అంటే కాలబట్టి, మాపిల సాంబార్.
1: ఇందులో మీకు అంటే మార్కెట్ లో బాగా వెళ్తున్న రకం
0: మైసూర్ మల్లి? మైసూర్ మల్లి బెస్ట్.
1: ఎందుకని?
0: ఎందుకంటే అది సన్న వెరైటీ, అండ్ మనకి దాదాపు బీపీటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో జనాలకి ఈజీగా దాని వైపుకి వెళ్ళగలనమాట. అంటే బేసికలీ మేము చేసేది ఇవన్నీ ఇండియన్ వెరైటీస్, హైబ్రిడ్ కాదు. ఇవన్నీ పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి, తక్కువ పట్టి ఇస్తామన్నమాట. కాబట్టి స్విచ్ ఇవ్వడానికి కొంచెం జనాలకి వైట్ రైస్ బాగా తిని అలవాటు అయిపోయి,
1: పాలిష్డ్
0: రైస్ బాగా అలవాటు అయిపోయి తినడం కొంచెం కష్టపడతారు, బట్ ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకుంటారు.
1: పాత రోజుల్లో పొట్టుతోనే ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆ వైపుగా వెళ్తే దీనిలో చెప్తూ ఉంటారు బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేస్తారు సార్?
0: నేను అరౌండ్ 7 acres.
1: అయితే గురుమూర్తి గారు, సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది రైతులు చెప్తున్న దీన్ని బట్టి మనం అక్రమే అనుకుంటే సరిపోదు ఈ సేంద్రియ పద్ధతి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి. ఇది ఫస్ట్ అపోహ అన్నమాట. ఎందుకంటే ఈ పురుగులు వీటన్నిటిని తట్టుకోవడం, మనం అక్రమే కంచేసుకుని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎలా దీన్ని అధిగమించారండి?
0: బేసిక్ గా ఏంటంటే లక్కీగా ఇది ఆన్సిస్టర్ ప్రాపర్టీ, మా నాన్నగారు అమ్మమ్మగారు సెట్ చేశారన్నమాట ఇదంతా. ఇది అన్ని వైపులా బౌండెడ్ కాలువలు, అన్ని వైపులా కాలువలు ఉన్నాయి,
1: మీకు సహజ రక్షణ ఉంది,
0: రక్షణ ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ ప్లేస్ ఇస్ వెరీ
1: తక్కువ,
0: చాలా తక్కువ. అది చాలా అడ్వాంటేజ్. లేకపోతే మనం మధ్యలో ఉండి మనం చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వేరే వాళ్ళు వాటర్ అంత మంది దాంట్లోకి వచ్చి మనం ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా కష్టం. బట్ హౌఎవర్ మనం ట్రెంచ్లు అవి తీసుకుని చెయ్యొచ్చు, బట్ కష్టం. కానీ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా బౌండరీస్ అన్ని ఫిక్స్డ్ బౌండరీస్, సో ప్రాబ్లం లేదు.
1: అయితే మీకు వరికి ఇరిగేషన్, నీటి పారుదల ఏ విధంగా ఇచ్చేవాళ్ళండి?
0: వరికి బోర్లు అన్ని ఉన్నాయి. సో అప్పుడు ఇనిషియల్ గా నేను వరే చేశాను, అప్పుడు బోర్ల ద్వారా ఇచ్చేవాడిని.
1: అంటే మనకు కెమికల్ దీనిలో కాస్త ఎక్కువ నీరు అవసరం అవుతుంటుంది కదా, దీనిలో కూడా అలానే ఎక్కువ అవసరం అవుతుంది.
0: బేసిక్ గా ఏంటంటే వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే త్వరగా ఆరిపోదు భూమి.
1: అలాంటప్పుడు సహజంగా నీటి అవసరం కూడా కొంచెం
0: తక్కువే ఉంటుంది. తప్పకుండా
1: కాస్త తక్కువ నీటితోనే మనం వ్యవసాయం చేయొచ్చు. అయితే అరటిలో ఏ రకాలు వేసారండి మీరు?
0: అరటిలో నేను చక్రకేళి వేశాను, కర్పూర్ వేయలేదు. చక్రకేళినే మెయిన్ గా, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేశాను.
1: అరటికి మరి ఏ విధంగా నీరు?
0: నేను అప్పుడు దానికి డ్రిప్ పెట్టాను.
1: సరే గురుమూర్తి గారు, ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలంటే ఒకసారి రైస్ సోదరులు చెప్పండి, ముందు నేల ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చేసుకోవాలి?
0: బేసిక్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మనం పచ్చిరొట్టె వేయాలి. అది మీరు కెమికల్ గా చేస్తున్నా కూడా పచ్చిరొట్టె వేయడం అనేది, ఎందుకంటే మనము సేంద్రియ ఎరువుని మనం పొలానికి ఇవ్వడానికి టన్నులు టన్నులు తీసుకొచ్చి ఇవ్వలేము. సో మనకి అది లిమిటెడ్ అండ్ దట్టు. ఇప్పుడు ఈ కాలంలో మనకి పశువు ఇది తగ్గిపోయింది, అండ్ దానివల్ల ఏమవుతోంది, మనం ఎవరైనా రైతులు పొలానికి సేంద్రియ ఎరువు కింద ఈ పెంట పోగుని ఇవ్వడానికి చాలా తక్కువైపోయింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని

0: మనం కాంపెన్సేట్ చేయాలంటే గనక మనం పచ్చిరొట్ట వేసుకుని అవి ఒక 40 డేస్ అలా ఉంచి దాన్ని దున్నేసుకుంటే సో మనకి ఇన్ని టన్స్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ మనకి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్.
1: దాన్ని పచ్చిరొట్ట కోసం మీరు ఏమేమి యూస్ చేసేవాళ్ళండి?
0: మేము దాదాపు డిఫరెంట్ వెరైటీస్ వేసాము. యాక్చువల్గా అరౌండ్ 30 వెరైటీస్ వేస్తాము. అది మెయిన్ గా కొన్ని ఈ నవధాన్యాలు జీలుగా, తర్వాత నూనె గింజలు, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలుపుకుని దాంట్లో. ఎందుకంటే ఈచ్ ప్లాంట్ విల్ గివ్ డిఫరెంట్ విటమిన్స్ టు ద బ్యాక్గ్రౌండ్ కి, నేలకి మనకి డిఫరెంట్ విటమిన్స్ ఇస్తుంది కాబట్టి ఇలా రకరకాల
1: వెరైటీస్ వేస్తే మనకు అంత మంచిది. పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం చాలా మంచిది,
0: చాలా చాలా మంచిది.
1: అయితే సార్, తర్వాత పెరుగుతున్న దశలో మనకు రకరకాల పోషకాలు ఇస్తూ ఉంటారు కెమికల్ ఎరువులు, ఎరువుల కొరత కూడా చూస్తూ ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ గా రైతు సోదరులకి. ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు మొక్కకి ఖచ్చితంగా మనకు పోషకాలు ఇవ్వాలి. ఈ పద్ధతిలో మనం పోషకాలు ఏ విధంగా అందిస్తారు తర్వాత దశలో?
0: మనకి మన ఈ గ్రీన్ మెన్యూర్ లోనే మనకి చాలా దొరికిపోతాయి. అది కొలితే గనక మనకి దాదాపు కావాల్సిన 17 పోషకాలలో మనకి మెయిన్ గా 3 పోషకాలు డైరెక్ట్ గా ఆ ఎయిర్ నుంచి నెక్స్ట్ వాటర్ నుంచి తీసేసుకుంటాయి. మిగిలినవన్నీ మనకి మాక్సిమం ఈ పచ్చి రొట్టె దాంట్లో దొరికిపోతాయి. లేకపోతే కనుక మనం అడిషనల్ గా మనం ఎలాగో మనం ఘనజీవామృతం ఇస్తాము, ద్రవజీవామృతం ఇస్తాము. అలాగే మనం ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ మనం ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అవంటే ఏంటంటే బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి భూమిలో ఆల్రెడీ అవైలబుల్ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాంట్ కి ఏ పద్ధతిలో కావాలో దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తుంది. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇచ్చేస్తారు ఫుల్ గా, అది ఎంత పెరుగుతుంది ఎంత యూజ్ అవుతుందో తెలియదు. మనం ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా భూమి మన ప్లాంట్ కి కావాల్సినవన్నీ పోషకాలు ఇస్తుంది. నైట్రోజన్ కావాలంటే ఆ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఇచ్చేస్తుంది.
1: ఈ ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మీరు ఎలా తయారు చేసుకుంటారండి?
0: ఘన జీవామృతం ఆవు పేడ, తర్వాత బెల్లము, తర్వాత శనగపిండి గాని అని పల్సెస్ ఏవైనా పౌడర్, తర్వాత ఆవు మూత్రము, ఇవి కలిపి మనం తయారు
1: చేసుకోవాలి.
0: బేసిక్ గా ఏంటంటే 2-3 డేస్ లో మనం కట్టేసుకుని ఎండ పెట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ వరకు మనం నిల్వ పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ద్రవ జీవామృతం అంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకుంటాం. మాక్సిమం 3 డేస్ లో మనకు అయిపోతుంది. సేమ్ కంటెంటే. బేసిక్ గా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, బెల్లం. సో కన్స్టిట్యూయెంట్స్ సేమే, ద్రవ రూపంలో ఉంటుంది. ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
1: పులిచిన మజ్జిగ వాడుతుంటారు అది దేనికి?
0: పులిసిన మజ్జిగ మనకి ఫ్లవర్ డ్రాప్ కి. వీటిల్లో బేసిక్ గా ఏంటంటే మనకి శిలేంద్రాలను హ్యాండిల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది బాగా. డిఫరెంట్ స్టేజెస్ లో మనం ఇచ్చుకుంటాం
1: సార్. అలాగే మీరు నిమ్మ కూడా సాగు చేస్తున్నా అన్నారు కదా, ఇదిలాగా నిమ్మ అంటే కొంచెం డ్రై కైండ్ ఆఫ్ వెరైటీ కదా, ఎక్కువగా మన నెల్లూరు సైడ్ అలా వింటూ ఉంటాం. మీరు ఇక్కడ ఎలా సాగు చేస్తున్నారు, ఏ రకాలు చేస్తున్నారు?
0: బేసిక్ గా ఏం చేశానంటే నేను వరిలో కలుపు ఎక్కువైపోతాను. ఇనిషియల్ గా బాగానే ఉంది, నేను మెట్ట చేశాను, మాగాణి మెట్ట చేశాను, చెరువు తవ్వించి చెరువులో మట్టి తీసి వేసి మెట్ట చేసి డ్రిప్ ఇచ్చేద్దాం. ఎందుకంటే కూలీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో అందుకని మనుషులు దొరకపోవడం వల్ల డిపెండెన్సీని తగ్గించడం కోసమని నేను మెయిన్ గా మెట్ట తీశాను, 8 ఎకర్స్ చేశాను. తర్వాత ఏమైంది, వీడ్ బయట నుంచి వచ్చిన వీడ్ చాలా ఎక్కువైపోయింది. సో వరి నేను డ్రిప్ ద్వారానే పండించాను, బట్ హవెవర్ ప్రాబ్లం ఏమవుతుంది, వరిని డామినేట్ చేసి వీడ్ ఎక్కువ వచ్చాను. సో దానివల్ల నేను అనిపించింది ఏంటంటే వరిలో మనకి గడ్డిని హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది. సో వైడర్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటే కనుక అప్పుడు గడ్డిని హ్యాండిల్ చేసుకోవచ్చు కాబట్టి అని నేను హార్టికల్చర్ కి వచ్చాను అన్నమాట. బేసిక్ గా ఏంటంటే లైక్ వాటర్ స్టాగ్నెట్ అవ్వకూడదు. సో దానికి నేను బెడ్స్ వేసి బెడ్స్ మీద పెట్టాను. సో మధ్యలో యాక్చువల్ గా దీనికి అంతర పంటల కింద మునగాను, బొప్పాయి సాగు చేస్తున్నాను.
1: దీనికి ఇరిగేషన్ ఎలా చేస్తున్నారు సార్?
0: ఇరిగేషన్ అంతా డ్రిప్పే.
1: ఎన్ని ఎకరాల్లో ఈ నిమ్మ సాగు చేస్తారు?
0: 5 ఎకర్స్ నిమ్మ, అరటి ఒక 3 ఎకర్స్.
1: నిమ్మ ఏ రకాలండి?
0: మెయిన్ గా పెట్లూరి సెలక్షన్ 1, అది ఆ ప్లాంట్స్ తీసుకొచ్చాము. సో అది పెట్టాము.
1: ఓకే, దానిలోనే అంతర పంటలుగా
0: మునగాను.
1: మీరు పంట తీయడం జరిగిందా?
0: లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
1: సార్ అయితే మీరు నీటి పాదల కోసం డ్రిప్ చేస్తున్నా అని చెప్పారు కదా, సహజంగా మనకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తుంది అని విన్నాను, ఆ విధంగా ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారు?
0: ఇది నేను సబ్సిడీ అనేది తీసుకున్నాను.
1: ఎలా సార్?
0: డీలర్స్ ఉంటారు. సో డీలర్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము. శాంక్షన్ అయిన తర్వాత మనకి మెటీరియల్ అంతా

0: వాళ్లే మనకి సప్లై చేస్తారు. సో వాళ్ళ ఫిక్సేషన్ కి మనం ఖర్చు మనం పెట్టుకోవచ్చు.
1: అంటే సుమారుగా ఒక 50% సబ్సిడీ,
0: యా డిపెండింగ్ ఆన్ ద మనకి ఎంత పొలం ఉంది అని దాన్ని బట్టి. 5 ఏకర్స్ లోపల ఉంటే కనుక 90% సబ్సిడీ ఉంది, 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక 50% సబ్సిడీ ఉంటుంది.
1: మీరు ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు సార్, ఫస్ట్ మొదట్లో రైస్ చేస్తున్నారు, తర్వాత అరటి చేశారు, నిమ్మ, మునగ, వీటన్నిటికీ కేవలం మన యొక్క నాలెడ్జ్ సరిపోదు, మనకు చాలా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, ఉద్యాన శాఖ అధికారులు. మీరు ఎవరి సలహాలు అయినా తీసుకోవడం జరిగిందా?
0: ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ఐసీఆర్పీ వీళ్ళు ఉంటారు, వాళ్ళలో ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి, డిస్ట్రిక్ట్ హెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, సో వీళ్ళతో మన మాట్లాడుతూ వాళ్ళ సలహాలు తీసుకుని నేను చేస్తాను.
1: ఇందులో మీకు ఎదురైన సవాళ్లు చెప్పండి సార్, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ గా కానీ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ గా, ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో యువతని ఈ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు తీసుకురావాలని, ఈ నేపథ్యంలో మీకు ఎదురైన సవాళ్లు, మొట్టమొదటిగా వరి సాగు చేశారు, అందులో మీరు ఇప్పుడే చెప్పారు వీడు ఎక్కువ అని చెప్పేసి, తర్వాత అరటి సాగు చేశారు, ఇప్పుడు నిమ్మ, మునగ, బొప్పాయి కూడా చేస్తున్నారు. ఈ మొత్తంలో సేంద్రీయ పద్ధతిలో ఫస్ట్ నుంచి ఏ దశలో ఎటువంటి సవాళ్లు ఉన్నాయి, మన కష్టాల నుంచి ఎదుటి వాళ్ళు తీర్చుకునే కొన్ని పాఠాలు కూడా ఉంటాయి, అందుకోసం అడుగుతున్నా.
0: మెయిన్ కూలీల ప్రాబ్లం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా చెయ్యాలి. మనం ఈ గొట్టి మీద నుంచి చెయ్యాలంటే చెయ్యాల్సిందే తప్పదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అఫ్కోర్స్ నేను చూసుకుంటున్నాను. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్న మార్కెటింగ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా మార్కెట్ కి ఇవ్వాల్సిందే. అరటి అనుకోండి, మార్కెట్ కి ఇవ్వాల్సిందే, బికాస్ అంత యూసేజ్, అంత కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత వీడి సమస్య ఎలాగూ ఉంది, సో వీడిని హ్యాండిల్ చేయడానికి మనం వీ హ్యావ్ టు హ్యాండిల్ సమ్హౌ. నీరు మనం ట్రిప్ మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఈజ్ నాట్ గుడ్. ఫ్లడ్ ఇరిగేషన్ లో వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాటన్నిటిని మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలంటే కనుక తప్పకుండా డ్రిప్ మనం యూజ్ చేసుకోవాలి.
1: సార్ అయితే మరి మనకి ఏదైనా కూడా ఇంపార్టెంట్ దిగుబడే, అంటే కెమికల్ అది యూజ్ చేసి మనం ఎంత దిగుబడి తీస్తున్నాం, సేంద్రీయ పద్ధతిలో సహజంగా దిగుబడి తగ్గుతుంది అంటారు. మీరు గమనించింది ఏం చెప్పండి, దిగుబడిలో ఎంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది?
0: లైక్ మాగాణిలో చేసినప్పుడు దిగుబడి కెమికల్ వాళ్ళు 40 బ్యాగ్స్ పర్ ఏకర్ తీసుకుంటారు, మనం వేసే వెరైటీలు కూడా దేశీ వెరైటీలు, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడవు యాక్చువల్ గా, ఎందుకంటే బట్ క్వాలిటీ ఈజ్ గుడ్ సో మనం 22 బ్యాగ్స్ పట్టుకు తీసుకున్నా మనకి ఇట్స్ ఫైన్, కానీ అంతవరకు మనకి తప్పకుండా వస్తుంది, ఇంకా మనం కృషి చేస్తే తప్పకుండా పెరుగుతుంది. బట్ ఇట్ విల్ నాట్ రీచ్ 40 బ్యాగ్స్ అని అంత రీచ్ అవ్వదు, బట్ మినిమం 25 బ్యాగ్స్ కానీ 30 బ్యాగ్స్ వరకు వస్తుంది.
1: సార్ మనకు అలాగే ఇప్పుడు ఈ ఉద్యాన పంటలకి మీరు అన్నట్టు చాలా వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువే కదా, వీటికి ఈ కోల్డ్ స్టోరేజెస్ అనేవి కూడా అవసరం ఉంటుంది కదా, మీకు ఎలా ఇది ఎన్కౌంటర్ కాలేదా ఈ సమస్య?
0: కానీ ప్రాబబ్లీ ఐ మే హ్యావ్ టు లుక్ ఫర్ దట్. మెయిన్ గా మార్కెటింగ్ మెయిన్ గా వీటిని మనం
1: స్థాయిల్ని బట్టి మనకు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటే మనకు ఆ స్థాయి ప్రొడక్షన్ ఉంటే మనకు ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంటుంది. మార్కెటింగ్ లో ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటారు, అంటే జస్ట్ మీరు డొమెస్టిక్ కన్సంప్షన్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగే కాకుండా కాస్త పెద్ద స్థాయిలో మార్కెట్స్ కి ఇవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు?
0: యాజ్ యు సెడ్, కోల్డ్ స్టోరేజ్ ఇస్ ఇంపార్టెంట్. మనం ప్లాన్ చేసేటప్పుడే డిఫరెంట్ వాళ్ళతో టైఅప్స్ మనం పెట్టుకోవాలి, తప్పకుండా నెట్వర్క్ డెవలప్ చేసుకుని టైఅప్స్ పెట్టుకుని బిగ్ మార్కెట్ లైక్ మాట్లాడుకుని అప్పుడు మనం దిగడం మంచిది.
1: బయట సేల్ చేస్తుంటారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి, దేనికి ఏ రకాలకి బాగా అనిపిస్తుంది, మిగతా వాటితో పోలిస్తే మీకు డిఫరెన్సెస్ మీ దాకా వచ్చి ఉంటుంది కదా, ఎలా చెప్తుంటారు?
0: రైస్ లో బెస్ట్, అంటే అందరికి చెప్పాను కదా మైసూర్ మల్లి చాలా ఇష్టపడతారు. అండ్ బ్లాక్ రైస్ ఇలాంటివన్నీ ఏంటంటే దే ఆర్ రిచ్, మనుషులు తినడం కొంచెం కష్టం అవుతుంది, దాని మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటే గానీ తినలేరు, కానీ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆరోగ్యం నిజంగా తప్పకుండా మంచిగా అయింది, ఆ ఫీడ్బ్యాక్ నాకు ఉంది. సో అందుకే దే వాంటెడ్ టు హ్యావ్ దీస్ రైస్ ఓన్లీ.
1: సార్ ఇప్పటి తరము, అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి వ్యవసాయం వైపు రావడం లేదు కదా, యువత వ్యవసాయం వైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ అనుభవంలో చెప్పండి.
0: యా బేసిక్ గా ఏంటంటే లైక్ ఇనిషియల్ స్టేజెస్ లో కొంతవరకు మనం జాబులు చేయాలి, చేసిన తర్వాత ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకుని వాళ్ళు వ్యవసాయం వైపుకి వచ్చి పండిస్తే అప్పుడు అటు మనం ఎకానమీ దెబ్బతినకుండా ఉంటుంది, దెన్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ సెకండ్లీ మనము కంట్రిబ్యూట్ చేస్తున్నాం.
1: ఎందుకని సేంద్రియ పద్ధతిలోనే

0: మనకు భవిష్యత్తులో మంచిదంటారు? అంటే ఇంత సెల్ఫ్ సఫిషియెంట్ అవడానికి మనకు ఒక రకంగా గ్రీన్ రెవల్యూషన్ కారణం, గ్రీన్ రెవల్యూషన్ కారణంగానే మనకు కెమికల్స్ కూడా పెరిగాయి అనేది వాస్తవం. అయితే భవిష్యత్తులో మనకు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సేంద్రియ పద్ధతి మంచిది అంటున్నారు, దీని వైపు రావాలంటే ఎలా మనం రైతుల్ని దీన్ని మోటివేట్ చేయగలం?
1: బేసిక్ మన ఆరోగ్యమే, ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నాం, హౌఎవర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం హెల్త్ కి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం మన ఆరోగ్యాన్ని వదిలేసి ఏదో చేసుకుంటే ఉపయోగం లేదు. సరైన పద్ధతులు వాడి మనం చేస్తే గనక ఇట్స్ నాట్ టూ బ్యాడ్, మనకు తప్పకుండా మంచి ప్రొడక్షనే వస్తుంది. మనకి క్వాలిటీ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ గుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకి సటన్లీ మనం సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడమే మంచిది.
0: అయితే గురుమూర్తి గారు చివరిగా చెప్పండి, భవిష్యత్తులో ఇంకా ఏమైనా సాగు చేయాలనుకుంటున్నారా, దీన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, లార్జ్ స్కేల్ గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఏమిటి మీ భవిష్యత్ ప్రణాళికలు అంటే ఏం చెప్తారు?
1: బేసిక్ గా ఇప్పుడు ఐ మూవ్ ఫ్రమ్ రైస్ టువర్డ్స్ హార్టికల్చర్, ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ. ఇంకా నేనైతే ఐ డోంట్ గో ఫర్ లార్జ్ స్కేల్ దీనికి వెళ్ళాను, బట్ మనకి మునగ నుంచి మంచి రాబడి ఉంటుంది, ఎందుకంటే పౌడర్స్, మరింగా పౌడర్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను ఎక్స్పాండ్ అవడానికి నేనేం అనుకోవడం లేదు, బట్ హౌఎవర్ ముందు ఈ స్కేల్ లో మనం చేసుకున్న తర్వాత దెన్ ఐ లుక్ ఫర్ ఇట్.
0: సార్, అయితే మనకు బయట ఇది సేంద్రియం ఇది కెమికల్ అనే వ్యత్యాసం అనేది వినియోగదారులుగా ఎలా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు కొంతమంది ప్రతిదీ సేంద్రియం అని చెప్పి, అంటే కాస్త ధర ఎక్కువ పలికే నేపథ్యంలో ఇది సేంద్రియం అని ఎవరు నిర్ధారిస్తారు? ఏది మనం ఇది సేంద్రియ పద్ధతి ద్వారా పండించిందని తెలుసుకోవాలి, దానికి ఏం చెప్తారు?
1: దానికి సర్టిఫికేషన్ ఈస్ ద ఓన్లీ సోర్స్ వేర్ ఐడెంటిఫై, కెన్ ఐడెంటిఫై ద జెన్యూనిటీ. బట్ బేసిక్ గా ఏంటంటే పండిస్తున్నప్పుడు మనం సర్టిఫికేషన్ కి వెళ్ళచ్చు. సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ సపోర్ట్, ఆ గ్రూప్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ ఐసీఆర్పీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సర్టిఫికేషన్ తీసుకుని ఆ సర్టిఫికేట్స్ మనం చూపెట్టి జెన్యూనిటీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
0: అదే వినియోగదారులుగా కూడా మనం ఆ సర్టిఫికేషన్ చూసి
1: కొనుగోలు
0: చేసుకోవచ్చు. ధన్యవాదాలు అండి కృష్ణ గురుమూర్తి గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్ కు వచ్చి సేంద్రియ పద్ధతిలో మీ యొక్క అనుభవాలు ఏవైతే ఇప్పుడు అరటి, నిమ్మ, అలాగే అందర పంటలుగా మునగ, బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు, భవిష్యత్తులో కూడా రైతు సోదరులు ఎక్కువ స్థాయిలో ఈ సేంద్రియ పద్ధతి వైపు మరలుతారని, ఆ విధమైనటువంటి అవగాహన కలిగి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి మనందరికీ కూడా ఇతోధికంగా సహాయపడడమే కాకుండా వారు కూడా మంచి లాభాలు తీసుకుంటారని ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.
2: సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. కూరగాయలను తీసుకురాగానే చల్లటి ప్రదేశంలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ నిల్వ చేయండి, లేదా వెంటనే వండండి. తాజా కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి. తొక్క తీయకముందే కూరగాయల్ని కడుక్కోవాలి. కొన్ని కూరగాయలు, ఉదాహరణకి బంగాళదుంపలు, కందగడ్డ వంటి కూరగాయల తొక్కు మీద మురికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని తొక్క తీసిన తర్వాత కూడా కడగాలి. కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కూరగాయల తొక్కలు తీసేటప్పుడు తొక్కను వీలైనంత పల్చగా తీసుకోండి. కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా కానీ లేదా చిన్న ముక్కలుగా కానీ కోయకూడదు. పెద్ద ముక్కలు ఉడికించేందుకు చాలా సమయం పడుతుంది, కాబట్టి పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న ముక్కల వల్ల ఉపరితల విస్తీర్ణం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు అనేవి నశిస్తాయి. కోసిన కూరగాయ ముక్కల్ని నీటిలో ఎప్పుడూ నానపెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు వీలైనంత తక్కువ నీటిలో వేసుకోవాలి. కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో వీలైనంత తక్కువ సేపు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేందుకు తక్కువ సమయం పడుతుంది. కూరగాయల్ని వండేటప్పుడు మూత పెట్టాలి. దీనివల్ల ఆక్సిడేషన్ వల్ల పోషక విలువలు నశించవు. కూరగాయల్ని వండిన తర్వాత వెంటనే తినేయడం మంచిది. తిరిగి వేడి చేయడం వల్ల విటమిన్లు అనేవి నశించే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు, కందగడ్డ, చిలకడదుంప వంటి కూరగాయల్ని తొక్కతోటే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్లు నశిస్తాయి. ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాతే కోసుకోవాలి. కోసిన తర్వాత ఆకుకూరలను కడక్కూడదు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, నూల్కోల్, క్యాలీఫ్లవర్, కూరగాయలకు ఉండే ఆకుల్ని పారేయకూడదు. వాటిలో అనేక పోషక పదార్థాలుంటాయి. భుజియా, పప్పు, చపాతీలు లాంటి వాటిల్లో ఈ ఆకులని వాడుకోవచ్చు. వీటిని సలాడ్ మాదిరిగా కూడా తినచ్చు. టమాటాలు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఉల్లిపాయలు మొదలైన కూరగాయలను పచ్చిగా సలాడ్ మాదిరిగా తినాలి. ఈ కూరగాయల సలాడ్ను రోజూ తినే భోజనంలో చేర్చుకోవాలి. పచ్చి కూరగాయల్లో పోషక పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినేందుకు ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి ఉన్న మురికి పోవడంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పదార్థాల్ని వండేటప్పుడు వంట సోడాను ఎక్కువగా వాడకూడదు. వంట సోడా వాడడం వల్ల బి గ్రూప్ విటమిన్లు నశించే అవకాశం ఉంటుంది. చింతపండు, నిమ్మరసం, టమాటాలను ఆకుకూరలు, ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ

విన్న పాట ఇళయరాజా సంగీత నిర్వహణలో వేటూరు గీతం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి. చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. కార్యక్రమంలో తర్వాత రోజా చిత్రం నుంచి పాట మీకోసం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత.

రేపు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎస్ చిన్న చంద్రాయుడు గారి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:15 ప్రసారమయ్యే పంట సీమల్లో పట్టుపురుగుల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. 10:00 వార్తావాహిని, 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111. మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటలు పల్లకి వింటారు. మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం చిన్నచెప్పలి జడ్పీ ఉన్నత పాఠశాల బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం అనివార్యం నాటిక 3:00. రచన శ్రీ బీవి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషా సాయిబాబు గారు.

0: వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8 గంటల 1 నిమిషంలో అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడ వాహనారూఢుడుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదివి పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మోతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026వ సంవత్సరం చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడే స్వామిని తన రెక్కల మధ్యలో పొదిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్క

0: తీసుకొని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, సుక్క యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలు, 7 కొండలలో గరుడాచలం గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవింద గోవింద. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవింద నామస్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడాయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరువడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని

0: భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపులు? శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య స్వల్పగా పావన శంఖ చక్రముల పారణుతులు ప్రకటింపచేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా, శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నెనిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంజలి ముద్రలో నిలిచి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట, అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే, మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాగ్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగర సశ్రేయంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, లోకల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయాది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో శరణాగతి చేస్తారో అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే, కానీ ఇక్కడ భగవత్ పాదాలు అనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశాడో దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాత్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని

0: వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్ట శ్రీ వెంకటాద్రి నిలయో జయతి ప్రసన్న. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు. కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడిక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి సతులు సుతులు పరిసరులు బంధవులు హితులు కొలువగా ఇనుదరును శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను కడుమంచి మనులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాజ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకుందామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చి అదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం

చేశారు. నవమిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాభితానం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకట శైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తన బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం, తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అనంటే మనం ఉన్న చోటని గోవిందనామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమీ దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం. భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి. ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది, అర్చన ద్వారా అవుతుంది. పాదసేవనం, అర్చనం. మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా, చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని, ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద.

గరుడ వాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్ని వైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేపి వా విషం నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధ తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ వ్యవహారం యుద్ధంలో వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయన్ను చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం. శ్రీ

0: ఆయ మంగళం అంటూ మంగళాద్యాని మంగళమధ్యాని మంగళాంతాని కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: వెన్నెల్లో ఆరుబయట ఉన్నా ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100,00,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, FTAలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not

0: recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
1: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 న్యాయాధికారులను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడక్ హైకోర్టుకు ఒకరు నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్దంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మనుబాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పతకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మరోవైపు మరట్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
2: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
1: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
2: చిన్న చిరునవ్వు
1: పెద్ద ఆనందం.
2: టెన్షన్ ను దూరం చేసేది
1: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
2: నవ్వించండి,
1: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
2: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
2: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
2: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
1: లేదా 2441119.
2: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

21వ తేదీ అనగా సోమవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో న్యాయ సలహాలు. ఈ అంశంలో మధ్యవర్తిత్వం గురించి న్యాయవాది శ్రీ భూతమాపురం రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమారెడ్డి. రేపు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో శ్రీనివాస రామానుజం రూపకం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్, శ్రీ పివిఎన్ఎన్ మారుతిగార్లు. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గార్లు. రేపు మధ్యాహ్నం 12:05 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ చంద్రశేఖర్ బృందం వారి నాదస్వర వాయిద్యం ప్రసారమవుతుంది. 2:30

నిమిషాలకు ప్రసారమయ్యే బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం చిన్న చెప్పలి జడ్పి ఉన్నత పాఠశాల బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కడప కేంద్రం. ఈ ప్రసారంలో ఇప్పుడు విందాం చిత్రసీమ. కార్యక్రమంలో ముందుగా బందిపోటు భీమన్న చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వెలుగు నీడలు చిత్రం నుంచి ఎం సత్యం స్వర్ణలత పాడిన కొసరాజు గీతం, సంగీతం పెండ్యాల.

కార్యక్రమంలో. తర్వాత పొగరు బోతు చిత్రం నుంచి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం కేవి మహదేవన్.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత మా ఇద్దరి కథ చిత్రం నుంచి పి సుశీల పాడిన కోసరాజు గీతం, సంగీతం చక్రవర్తి.

21వ తేదీ అనగా సోమవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో న్యాయ సలహాలు మధ్యవర్తిత్వం అంశం గురించి న్యాయవాది శ్రీ భూతమాపురం రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రవికుమారెడ్డి. చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత సర్దార్ పాపరాయుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది, ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తెల్ల చీర కళ్ళ కాటుక.

0: इसी के साथ संगीत का अखिल भारतीय कार्यक्रम आज अब यही संपन्न होता है। इसमें आज आपने सुना श्री एस हरिकुमार का कर्नाटक शैली में वायलिन वादन। कार्यक्रम में संगति कर रहे थे मृदंगम पर श्री चंगनाशेरी के आर जैन और घटम पर श्री अंचल एच कृष्ण अय्यर। ये कार्यक्रम आकाशवाणी के तिरुवनंतपुरम केंद्र में रिकॉर्ड किया गया और दिल्ली आकाशवाणी से प्रसारित हुआ।
1: With that we conclude the violin recital by Shri S. Harikumar in the broadcast of National Program of Music. He was accompanied by Shri Changanasheri K. R. Jayan on the mridangam and Shri Anjal H. Krishna Iyer on the ghatam. This broadcast was recorded at Akashwani Tiruvananthapuram and came to you from the Delhi station of Akashwani.
2: ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
3: नमस्कार आकाशवाणी समाचार के साथ मैं किरण शर्मा।

కమలాపురం చిన్న చెప్పలి జడ్పీ ఉన్నత పాఠశాల బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం 3 గంటలకు అనివార్యం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ బీబీ అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి. సాయంత్రం 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో శ్రీనివాస రామానుజం రూపకం ప్రసారమవుతుంది. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలలో శ్రీ ఎన్ చిన్న చంద్రాయుడు బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:15 పంటసీమలో పట్టుపురుగుల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గారు. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:12. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.